అన్నమయ్య చిత్రం నుంచి మీరు విన్న ఈ అన్నమాచార్య వారి కీర్తన, స్వరకల్పన చేసిన వారు ఎంఎం కీరవాణి, పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, బృందం. ఇక 2 గంటలో మనం ఏం చేయబోతున్నాం అన్నది మనం తర్వాత తెలుసుకుందాం. ప్రస్తుతానికి మొదటి గంటలో మనం ఏం చేయాలనుకుంటున్నాం అంటే, అసలు ఏదైనా ఒక పని చేయాలంటే దానికి ఒక సమయం, సందర్భం, ఔచిత్యం కూడా ఉండాలండి. సో ఇప్పుడు నేను మొదటి గంటలో వానపాటలు మీకు వినిపించాలనుకుంటున్నానంటే దానికి ఒక సమయం, సందర్భం. ఇంతకంట గొప్ప సందర్భం మరొకటి ఉండదు, ఎందుకంటే బయట ఎండలు దంచేస్తున్నాయి కాబట్టి. ఇక ఔచిత్యం కూడా ఎందుకంటే ఏంటంటే, ఇటువంటి ఎండల్లో అక్కడక్కడ మేఘాలు అలా వచ్చి పలకరిస్తున్నాయి, ఏంటో ఆకాశంలో దూబూచులాడుతున్నాయి, కానీ ఒక్క వాన, ఒక్క చినుకు కూడా వెదల్చడం లేదు అవి. ఇది చూస్తే వర్ష ఋతువు, అప్పుడే శ్రావణ మాసం అయిపోతుంది. ఇది నెలలాగా శ్రావణ మాసం, వర్ష ఋతువు, శ్రావణ మాసం ఉంటూ సంకల్పం చెప్తున్నాం, కానీ ఎక్కడా కూడా ఒక చుక్క వాన చినుకు పట్టడం లేదు మనకి. సో అందువల్ల ఏంటంటే, ప్రకృతి మనకి సహకరించకపోయినా పర్వాలేదు, భావంలోన మనకి భాగ్యంలో ప్రస్తుతానికి వాన లేదు, కానీ కనీసం భావంలోనైనా కాస్త వానలు కురిపించి వానపాటలు పాడుకుంటూ అలా మంచుల్లోని అలా తడుస్తూ, లేదంటే ఐస్ క్రీమ్ లో మునిగి తేలుతూ మనం ఆనందం పొందవచ్చు. భావానికి దరిద్రం ఎందుకండి కదా. అందువల్ల ఏంటంటే, మనం ఇవాళ వాన బయట హోరు హోరు వాన పడుతున్నట్టుగా ఊహించుకుంటూ ఆ వానలో తడిసి ముద్దయ్యే కొన్ని పాటలు మనం విందాం. మీకు కూడా ఏమైనా రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కాల్ చేయొచ్చు 9726316966. వానపాటల్లో బప్పీలహరి గారి స్వరకల్పనలో భవనచంద్ర గారు రచన చేయగా బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర గారు పడిన ఈ మెగాస్టార్ పాటతో మనం ఇవాళ మన వానపాటల కార్యక్రమం స్టార్ట్ చేద్దాం.

అదండి, బప్పిలహరిగా స్వరకల్పన భవన్ చంద్ర గారు రచన చేయగా బాల సుబ్రహ్మణ్యం గారు చిత్రగారు పాడిన పాటది గ్యాంగ్లియర్ సినిమా నుంచి. మనం ఇవాళ మొదటి గంటలో ఈ వాతావరణాన్ని అనుసరించి మనం ఏం చేస్తున్నామంటే ఒక మనం రెయిన్ సాంగ్స్ లేదంటే మంచులో అలా హీరో హీరోయిన్లు అలా ఆడుకున్న పాడుకున్న కొన్ని పాటలు పొందుతున్నాం, ఎందుకంటే చల్లదనం కోసం. ఇదే అనుకున్నాం కదా, మనకి మబ్బులు అలా ముఖం చాటేసాయి, చినుకు రాల్చడం లేదు, అందుచేత మన భావంలో కాస్త చల్లదనం పొందాం అనమాట, అందుకోసం ఈ పాటలు పెట్టినాం. సో ఇందులో భాగంగా మీకేమైనా రిక్వెస్ట్ ఉంటే మీరు కూడా రిక్వెస్ట్ చేయొచ్చు. 9726316966. ఈలోపు రాజశ్రీ గారు రచన చేయగా చక్రవర్తి గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు సుశీల గారు పాడిన ఈ పాట, ఇది ఏడంతస్తుల మేడ చిత్రం నుంచి అక్కినే నాగేశ్వరరావు గారు అలాగే సుజాత గారు వారిద్దరి మీద చిత్రీకరణ పడిన అద్భుతమైన పాట ఇది.

ఏడంతస్తుల మేడ, ఈ చిత్రం నుంచి మీరు విన్న పాట రాజశ్రీ గారు రచన చేయగా చక్రవర్తి గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు సుశీల గారు పాడిన మరొక మంచి వాన పాట. స్టోరీస్ దట్ మేక్ యూ స్మైల్, సాంగ్స్ దట్ మేక్ యూ రిమెంబర్. రేడియో సర్వి సౌండ్స్ లైక్ హోమ్. డౌన్లోడ్ రేడియో సర్వి యాప్ ఆన్ ఐఓఎస్ అండ్ ఆండ్రాయిడ్ డివైసెస్. లిసన్ టు అస్ ఆన్ radiosurvey.com ఆర్ 107.9 FM HT3. ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ అట్ రేడియో సురభి. Dallas foodies, listen up. Weekend plans, make them delicious with the grand weekend buffet at India Today restaurant. A delicious spread of your favorites all in one place. And Thursdays just got better with irresistible chats. Weekend equal to weekend ante buffet, Thursday ante chat. So head to India Today restaurant, 151 North Nolan Drive, Suite 100, South Lake, Texas 76092. India Today, come hungry, leave happy. వీళ్ళ నినాదం బాగుందండి. ఆకలితో రండి సంతోషంగా వెళ్ళండి, కడుపు నిండా భోజనం చేసి సంతోషంగా వెళ్ళమంటారు. ఇంత ఆప్యాయంగా అమ్మ తర్వాత ఎవరు పిలుస్తారు చెప్పండి. బహుశా ఇండియా టుడే రెస్టారెంట్ వారు పిలుస్తున్నారన్నమాట. ఇక మనం కార్యక్రమంలోకి వస్తే, వానపాటల ఈ పరంపరలో ఈ సిరీస్ లో మనం వినాలనుకుంటున్న తరువాతి పాట అన్నగారు. అన్నగారి మీద, మంజుల గారి మీద చిత్రీకరింపబడిన ఈ పాట మా ఇద్దరి కథ అనే చిత్రం నుంచి దాశరథి గారు రచన చేయగా దీనికి చక్రవర్తి గారి స్వరకల్పనలో రామకృష్ణ గారు సుశీల గారు పాడిన పాట. అప్పట్లో ఒక ఊపు ఊపిన పాట అండి ఇది. రేడియోలో ఇంచుమించుగా వారంలో కనీసం ఒక రెండు మూడు సార్లు వినేవాడిని పాటని, రకరకాల సందర్భాలు, అంటే స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు, రాత్రిపూట చదువుకుంటున్నప్పుడు, ఎప్పుడు పడితే అప్పుడు ఈ పాట మాత్రం బాగా ఎక్కువ వినబడేది. అంతటి పాపులర్ సాంగ్, ఇప్పటికీ పాపులర్ సాంగ్స్ అనండి ఇవి, చాలా మంచి పాటలు.

అదండి అన్నగారు మంజుల గారు అలా వానలో తరుస్తూ ఒక మంచి పాట పాడుకున్నారు. దశరథి గారు దర్శన చేయగా ఇది సత్యం గారి స్వరకల్పనలో సత్యం గారని అనుకుంటున్నాను, లేదా చక్రవర్తి గారు ఒకసారి కన్ఫర్మ్ చేద్దాం. చక్రవర్తి గారి స్వరకల్పనలో రామకృష్ణదాస్ గారు సుశీల్ గారు పాడిన పాట ఇది. చక్రవర్తి గారి పాటలు ఎక్కువగా వస్తున్న వాళ్ళు ఎందుకు అంటే కిందటి వారం అయింది, జన్మదినం అయింది కాబట్టి. చాలా గొప్ప సంగీత దర్శకులు ఆయన, ఒక రికార్డ్ దాదాపు 800 చిత్రాలకు పైగా ఆయన సినిమాలకి స్వరాలు అందించారు. అద్భుతమైన పాటలు అవి, అందులో క్లాస్ మాస్ అన్ని ఉన్నాయి. ఇంచుమించుగా ఒక రెండు దశాబ్దాల పాటు వారిది అదొక సకం అది చక్రవర్తి గారు. దాదాపు తెలుగులో రామారావు గారు, నాగేశ్వరరావు, కృష్ణ గారు, సోము అందరికీ, అందరి సినిమాలకి, వాళ్ళ హిట్ సినిమాలకి ఆయన స్వరాలు అందించారు అటువంటి చక్రవర్తి గారు. వారి బర్త్డే అయింది లాస్ట్ వీక్. ఇవాళ మనం ఇక ఈ వానపాటల సిరీస్ లో ఇంకొన్ని పాటలు ఉన్నాయండి, చాలా ఉన్నాయండి. అంటే ఐకనిక్ సాంగ్స్ కూడా ఉన్నాయి, అవి ఎక్కువగా విన్నవే కానీ ఎన్నిసార్లు విన్నా బాగుంటాయి. కాకుండా కొన్ని వినని పాటలు ఇలా అనమాట, వాటిలోంచి ఏదో ప్రయత్నం చేస్తున్నాను నేను. బట్ మీకు కూడా ఏమైనా రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా అడగచ్చు. 9726361966 ఈ గంట ఇంకొక హాఫ్ అన్ అవర్ మనకుంది. ఆ తర్వాత 2 గంటలో మనం ఒక మంచి కార్యక్రమం కూడా చేయబోతున్నాం, అందులో కూడా అద్భుతమైన పాటలు రాబోతున్నాయి. సో తప్పకుండా స్టే ట్యూన్డ్. మనం ఇప్పుడు బ్రేక్ వైపు వెళ్తున్నాం, బ్రేక్ తర్వాత మళ్ళీ కలుసుకుని మన వాన పాటల పరంపరని కొనసాగిద్దాం. స్టే ట్యూన్డ్.

0: You know, BR Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: హాయ్ నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
5: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
6: Sure. How many people are we expecting?
0: 5K anukuntunna. బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
6: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
0: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
8: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
7: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, విచ్ అమెరికా పరోటా.
8: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
7: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
9: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
7: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
10: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
0: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్. వివేక్ ఫ్లవర్స్,
10: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది. జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్స్.
11: విరామ అనంతరం పాటల బలికి కార్యక్రమంలో పునఃస్వాగతం. ఈనాటి పాటల బలికి కార్యక్రమం వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నా పేరు గుడిపూడి శ్రీనివాసరావు. ఇవాళ మన మొదటి గంటలో కొన్ని వాన పాటలు మనం వింటున్నాం. ఆ పాటల పరంపరలో ఇంకొక మంచి పాట బీటూరు సుందరరామూర్తి గారు రచన. బీటూరు సుందరరామూర్తి గారు మాత్రం రాయగల అద్భుతమైన పాట అండి. జాబిలికన్నా నాచెలి మిన్న, పులకింతలకే పూచిన పొన్న, కానుకలేవి నేనివ్వగలను, కన్నుల కాటుకున నేనవ్వగలను. తర్వాత అల్టిమేట్ అండి, పాలకడిల్లా వెన్నెల పొంగింది, పూల పడవల నా తను ఊగింది, ఏ మల్లెల తీరాలు నేను చేరగలను, మనసున మమతే కడతీరగలను. వీటూరు గారు అసలు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన ఒక సంచలనం. అంతకుముందున్న కవులందరూ ఏంటంటే వాళ్ళు అద్భుతమైన పాటలు రాశారు, చెప్పాలని ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలి, కొన్ని కొన్ని పాటలకి వాళ్లే బాగా రాస్తారు అన్నట్టుగా అనమాట. కానీ వీటూరు గారు వచ్చిన తర్వాత ఏంటంటే సవ్యసాచి ఏ పాట ఇచ్చినా సరే అత్యద్భుతంగా సంగీతం అంటే సాహిత్యం, తర్వాత అందులోని భావం, మీకు ఆ పదాల ఎంపిక, ఏది చూసుకున్నా సరే పదవిన్యాసం, ఏ రకంగా చూసుకున్నా సరే, కొన్నాళ్ళకి ఏంటంటే ఆయన పాటలు వెనక వెనక ఏంటంటే సినిమా పాట కోసం మాత్రమే వీటూరు గారు పుట్టారేమో అన్నంతగా ఆయన అంతలాగా ఆయన రచన అంత అద్భుతంగా సాగింది. ఇటువంటి కవులు ఈ భూమి మీద కేవలం పుట్టారు అంటే కాదండి, అది అలా సంభవించింది అంతే. అది భగవత్ సంకల్పం, అది అలా సంభవించింది. మన అదృష్టం వారు తెలుగువారు కావడం, మన అదృష్టం వారు జీవించిన కాలంలో, వారి నేల మీద నడియాడిన కాలంలో మనం కూడా ఉండడం, మనం కూడా జీవించుండడం, ఆ సంగీతాన్ని ఆ పాటలను వినగలగడం, ఆ సాహిత్యాన్ని ఆస్వాదించగలగడం, అది అనేది మాత్రం ఖచ్చితంగా అది పూర్వజన్మ సుకృతి. ఏదో ఊరికనే ఆయన్ని పోడుతున్న మాటలు కాదండి, సీరియస్ గా. ఎందుకు అంటే అటువంటి సాహిత్యం మళ్ళీ ఎక్కడ పుడుతుంది, అసలు అటువంటి సన్నివేశాలు ఎక్కడ పుడుతున్నాయి మనకి, ఆ సన్నివేశాలు తగ్గట్టుగా అద్భుతమైన ఆ సాహిత్యం, ఆ సంగీతం, ఆ గానం ఎక్కడ దొరుకుతాయి మళ్ళీ మనకి కదా. అందుకే పదే పదే పదే ఈ పాటలు సినిమాలు వచ్చి 40 ఏళ్ళు 50 ఏళ్ళైనా సరే ఇంకా మనం వింటున్నాం, భావితరాల వాళ్ళకి అందించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే అందాలి, ఇది సిసలైన రసం, ఇది ఇది ఇది ముందు తరాలు పరిచయం చేయాలి. ఎందుకంటే రసజ్ఞత లేని జీవితం మరీ చప్పగా సాగిపోతుంది. అందుచేత ఏంటంటే మనకి మన దైనందిన జీవితంలో లేదంటే మన జీవిత కాలంలో రకరకాల పరిస్థితులలోంచి మనం వెళ్తుంటాం. సో వాటికి తగ్గట్టుగా మనకి మన చుట్టూ మనుషులు ఉంటారు, వాళ్ళతో మనం మాట్లాడుతుంటాం, పంచుకుంటుంటాం. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఏకాంతమే మనకి తోడది. ఆ ఏకాంతంలో మనసు విప్పి మన మూడికి తగ్గట్టుగా ఒక చక్కటి పాట పాడుకోగలిగితే, దానికి తగ్గట్టు ఒక పాట ఉంటే ఎంత బాగుంటుంది కదా. అటువంటి పాటలను వాళ్ళు మనకు అందించారు. మన ఎన్నో ఏకాంతాలు, ఎన్నో ఏకాంతాలకి వాళ్ళు ఆ గానం ద్వారాను, సాహిత్యం ద్వారాను, సంగీతం ద్వారా మనకి తోడుగా నీడగా నిలిచారు. అందుకనే అటువంటి వాళ్ళు సంభవిస్తారు మన అదృష్టం కొద్ది. పంచలం చిత్రం నుంచి రాజన్ నాగేంద్ర గారి స్వరకల్పనలో వేటూరు గారి రచన, బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల గారు పాడిన ఈ వానపాట.

అంతులం చిత్రం నుంచి మీరు విన్న పాట వీటర సుందరమూర్తి గారి రచనకి రాజన్ నాగేంద్ర స్వరకల్పనలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల్ గారు పాడిన పాట మీరు విన్నారు. ఇప్పుడు మనకు ఒక రిక్వెస్ట్ వచ్చిందండి. ఖడ్గం సినిమా నుంచి గోవిందా గోవిందా అనే పాట దేవి శ్రీప్రసాద్ గారి స్వరకల్పనలో దేవి శ్రీప్రసాద్ గారే పాడిన పాట. ఇది రిక్వెస్ట్ చేసిన వారు ఒక లిజనర్ అని చెప్పమన్నారు. ఆ లిజనర్ గారి కోసం ఈ పాట. హియర్ యు గో సార్.

చాలా కష్టం. ఎందుకంటే రెండు చరణాలు కవి చాలా పెద్ద లిస్ట్ చెప్పారు సీతారామ శాస్త్రి గారు. కానీ అందులో ఏంటంటే చాలా మంచి రచన, దేవి శ్రీప్రసాద్ గారి స్వరకల్పన వారే పడిన వాటిది. కాకపోతే ఏంటంటే ఒక్కటే కూడా న్యాయం లేదు, ఒక్క కోరికలో కూడా కష్టమే. భగవంతుడికి కూడా హార్ట్ అటాక్ వచ్చేంతటి రిక్వెస్ట్ ఇవన్నీ. సరదా పాట రిక్వెస్ట్ చేశారు అజ్ఞాత శ్రోత, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మంచి పాట రిక్వెస్ట్ చేశారు. ఇక ఇవాళ మనం కార్యక్రమంలో ఇంకొక రెండు మూడు పాటలకి ఛాన్స్ ఉందండి, మంచి మాన పాటలు ఉన్నాయి. ఇంకొక పాట, ఇది సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన సినిమా, కృష్ణ గారు అందాల తార జయప్రద వారిద్దరు కలిసి నటించిన ఉయ్యాల వారికి అయ్యారు అనే సినిమా. అప్పట్లో మంచి హిట్ అయిన సినిమా, ఫ్యామిలీ మూవీ ఇది. ఈ సినిమాలో వీటూరు గారి రచన చేయగా సత్యం స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు సుశీల గారు పాడిన ఒక అద్భుతమైన రేడియో రైన్ సాంగ్ ఉంది. ఇది కూడా ఎక్కువగా రేడియోలో ఎక్కువగా వినబడే పాట ఇది.

అదండి, ఇది బిఎల్ఆర్ గయ్యాలు కృష్ణ గారు జయప్రద అని తెచ్చిన సినిమా ఇది. ఆ సినిమా నుంచి మీరు విన్న ఆ పాట వేటూరు సుందరమూర్తి గారు రచన చేయగా సత్యం గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు సుశీల గారు పాడిన పాట. మనకి ఇప్పుడు ఇంకొక పాట రిక్వెస్ట్ వచ్చింది. ఇది కృష్ణ గారు శ్రీదేవి గారు వీరిద్దరి మీద చిత్రీకరింపబడిన ఈ పాట. ఇది కంచు కాగడ అనే సినిమా నుంచి. కంచు కాగడ అనే సినిమా నుంచి ఇది అనురాధ గారు వారి రిక్వెస్ట్ పై. అనురాధ గారు హీరోగా ఉండి రిక్వెస్ట్ చేసిన ఈ పాట.

కంచుకాగడ చిత్రం నుంచి వేటూరు సుందరరామూర్తి గారి రచనకి చక్రవర్తి గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్య గారు సుశీల గారు పాడిన పాట మీరు విన్నారు. అనురాధ గారి కోరికపై మనకి టైం అయిపోయిందండి. అంటే ఇంకొక పాటకి క్విక్ గా వినిపించవచ్చు కానీ టైం అయిపోతున్నది. సో ఒక చరణం వినిపిస్తాను అట్లీస్ట్. ఇది రాజశ్రీ గారి రచన, సత్యం గారి స్వరకల్పనలో బాలు గారు సుశీల గారు పాడిన మోస్ట్ ఫేమస్ రెయిన్ సాంగ్. ఇది చలంగారు విజయలలిత గారి మీద చిత్రీకరణ పడిన పాట.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Nee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్స్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
4: అమ్మా, Saturday movie?
5: మనబడి క్లాస్.
4: అమ్మా, ఓల్డ్ మెక్డొనాల్డ్ హాడ్ ఎ ఫార్మ్.
5: ఉప్పు కప్పు రంబు. తెలుగు పద్యం చెప్పు.
4: ఉప్పు కప్పు రంబు.
5: తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్. మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్ ఓఆర్జీ. ఫ్రమ్ కయాస్ టు క్లారిటీ, యోర్ డే బిగిన్స్ విత్ 100 నోటిఫికేషన్. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: Istinamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
7: ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉంది. అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
8: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
9: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
8: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
10: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
8: స్వదేశీ గ్రోసరీస్, Irving, Castle Hills, Frisco, Flower Mound, South Lake and many more.
11: Hi, I'm Ramagopal Varma.
12: Andariki namaskaram, nenu Vijayan Aditya.
13: Nenu mee nalugo sinham Sai Kumar.
14: Nenu mee Chandra Bose ni tappakunda vinandi.
15: Radio Surabhi.
16: Radio Surabhi.
17: Radio Surabhi.
18: Mee Telugu Nestam Radio Surabhi.
0: 107.9 FM HD3.
19: విరామానంతరం బాటల పల్లకి కార్యక్రమంలోకి పునఃస్వాగతం. ఈనాటి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నా పేరు గుడిపూడి శ్రీనివాసరావు. మనం విరామానికి ముందు బుల్లమ్మ బుల్లోడు అనే సినిమా నుంచి ఒక పాట వింటూ పల్లవి మాత్రమే ఆపేశామండి. కాకపోతే ఇద్దరు శ్రోతలు ఆ పాట గురించి మళ్లీ రిక్వెస్ట్ చేశారు. సో అంత మంచి పాటని మరొకసారి వినడంలో తప్పులేదు. ఈసారి మనం పాట పూర్తిగా వినడానికి ప్రయత్నం చేద్దాం. బట్ మైథిలి గారు మీకోసం అండి పాట వివరాలు కూడా మీకు చెప్తున్నాను. ఇది చలంగారు సొంత బ్యానర్ రమణ చిత్ర, ఆ బ్యానర్ మీద తీసిన సినిమా అండి. ఇందులో చలంగారు విజయలలిత గారు. విజయలలిత గారు అంటే మనకి విజయశాంతి గారికి ఆవిడ వరుసకి మేనత్ అవుతారు కూడా. వారిద్దరు ఈ కాంబినేషన్ లో వచ్చిన సినిమా. వాన పాటల్లో తప్పకుండా మనకి గుర్తొచ్చే పాట ఏది అంటే ఫస్ట్ ఇదే, కురిసింది వాన నాగుండెలోన. అందులో బాలు గారి ఆయన ఆయన కెరీర్ లో సినీ పరిశ్రమ ప్రవేశించిన తొలి రోజుల్లోనే. అందుకని ఆ వాయిస్ మీరు గమనిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంతో లేతగా మధురాతి మధురంగా ఉంటుంది. కోర్స్ చివరి వరకు కూడా ఆయన గాత్రం మనకి మధురంగానే ఉంది. కానీ ఏంటంటే కెరీర్ లో అంటే వెరీ బిగినింగ్, అంటే ఆయనకి లేత వయసు 20-25 సంవత్సరాల మధ్యలో ఉన్న లేత వయసులో అనమాట ఆయన పాడిన పాటది, అందుకనే అంత అద్భుతంగా ఉంటుంది అది. రాజశ్రీ గారు ఈ పాటకి రచన చేశారు, దీనికి స్వరకల్పన చేసింది సత్యం. ఇంతకుముందు చేసిన కార్యక్రమంలో కూడా నేను చాలాసార్లు చెప్పాను, అదేంటి అంటే మనకి చలం గారు ఆయన తీసిన సినిమాల్లో ఎక్కువగా కాంబినేషన్, చలం గారు నిర్మించి నటించిన సినిమా, ఆ సినిమాకి రాజశ్రీ గారు రచన, సత్యం గారు సంగీతం, బాలసుబ్రహ్మణ్యం గారు పాట. ఇది ఒక సక్సెస్ఫుల్ మోస్ట్ పాపులర్ అండ్ మెలోడియస్ కాంబినేషన్. ఇంకా చెప్పాలంటే కొన్ని కాంబినేషన్లు ఉంటాయి, ఇళయరాజా గారు, వేటూరు సుందరరామ్మూర్తి గారు, రమేష్ నాయుడు గారు, వేటూరు సుందరరామ్మూర్తి గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, ఇంకా ఆత్రేయ గారు, కె మహాదేవన్ గారు అయితే చెప్పే అక్కర్లేదు ఆ కాంబినేషన్. అలా అనమాట అటువంటి కాంబినేషన్ ఇదో కాంబినేషన్. ఇంకోటి ఏంటంటే వ్యక్తిగతంగా నా అదృష్టం ఏంటంటే విశాఖపట్నంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ పాటలన్నీ కూడా ప్రత్యక్షంగా బాలు గారు పాడుతుండగా ఆ పాటలు రాసిన రాజశ్రీ గారు చూస్తుండగా వినే అదృష్టం కలిగింది అనమాట. బట్ ఎనీవేస్ ఒక అద్భుతమైన పాట మీకోసం ఇది, అలాగే రాజు గారు ఆయన కూడా అడిగారు ఈ పాటని. సో వన్ మోర్ టైం ఈ వానపాటతో మనం ఈ వానపాటల కార్యక్రమాన్ని ముగించి తర్వాత కార్యక్రమంలోకి మనం వెళ్దాం.

0: అదండి గులిమ బుల్లోడి చిత్రం నుంచి మీరు విన్న పాట. రాజశ్రీ గారు రచించేయగా సత్యం గారు స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు సుశీల్ గారు పాడిన పాట విన్నారు. ఈ పాటతో మనం ఈ వాన పాటల కార్యక్రమాన్ని మనం పూర్తి చేద్దాం. శ్రోతలు కొన్ని పాటలు రిక్వెస్ట్ కూడా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. ఇక రెండవ గంటలో నేను మాట్లాడాలనుకున్న వ్యక్తి, అందుకు నాందిగా మనం అన్నమయ్యలోని పాట విన్నాం కదా కార్యక్రమం ప్రారంభిస్తూ, ఆ సినిమాలో వెంకటేశ్వరుడి పాత్ర పోషించిన సుమన్ గారు, హీరో సుమన్, వారి గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం. గొప్ప నటుడు, అందాల నటుడు, ఒకప్పుడు అమ్మాయిల కళల రాకుమారుడు ఆయన. నిజంగానే అంటే ఇంకోటి సుమన్ గారు నేను ఈ సితార అవార్డ్స్ లో ప్రత్యక్షంగా విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో చూసే అవకాశం కూడా కలిగింది. నిజంగానే అబ్బో అదే విధంగా అది ఆయన ఆ ఒడ్డు పొడుగు ఆ పర్సనాలిటీ, హీరో అంటే హీరో అంటే అలాగే ఎగ్జాక్ట్ గా అలా ఉన్నారనమాట. బట్ ఎనీవేస్ ఆయన నటుడిగా కూడా ఏంటంటే చాలా మంచి సినిమాలు చేశారు. ఎక్కువగా కాట్రగడ్డ ప్రసాద్ గారు ఆయన నిర్మాతగా సుమన్ గారితోనే చాలా సినిమాలు చేశారు. శరద్ గారి దర్శకత్వం వచ్చిన సినిమాలు చాలా ఉంటాయి. ఇవి కాకుండా టి కృష్ణ గారి సినిమాల్లో నటించారు కృష్ణ గారు, ఐ మీన్ సుమన్ గారు. అలా ఆయన తీసుకుంటే కెరీర్లో ఏంటంటే చెప్పుకోదగ్గ మంచి హిట్ మూవీస్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే హీరోగా కొన్నాళ్ళు ఆయన పాత్రలు చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఆయన చేసిన రోల్స్ కూడా చాలా మంచి మంచి రోల్స్ ఉన్నాయి ఆయనకి. సో ఇవాళ సుమన్ గారు నటించిన సినిమాల్లోంచి కొన్ని పాటలు విందాం. మీకు కూడా ఏమైనా రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కాల్ చేయొచ్చు 9766619966. ఇది ఇప్పుడు మీరు వినబోయే ఈ పాట రిక్వెస్ట్ చేసింది దండపాణి యాదవ్ వారి కోరికపై. ఈ పాట ఇది వేటు సుందరరామూర్తి గారు రచన చేయగా చక్రవర్తి గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట. న్యాయం మీరే చెప్పాలి అనే సినిమా నుంచి మధురాతి మధురైన పాటని అంత అద్భుతంగా పాడారు బాలు గారు చాలా భావయుక్తంగా. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా ఇప్పటికీ ఈ సినిమా తలుచుకుంటే భయం వేస్తుంటుంది నాకు. కాబట్టి మీరు ఇప్పుడు కూడా చూడండి, ముఖ్యంగా రాత్రి సెకండ్ షో చూశారంటే భయం వేస్తుంది. ఎందుకంటే ఆ స్టోరీ ఆ సినిమా అటువంటిది మంచి ఈ రోజుల్లో ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్లు బాగా చెల్లుబాటు అవుతున్న కాలం కదా. 85లో వచ్చిన సినిమా ఇప్పటికే అది మనకి ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ అనమాట. మనకు కాల్ వస్తున్నారండి. నమస్తే రేడియో సర్వి ఆనంద్ గారా? ఆనంద్ గారు చెప్పండి.
1: ఆనంద్ అండి, సుమన్ గారు చెప్తున్నారు అంటే నాకు సుమన్ గారు కెరీర్ లో కొడి రామకృష్ణ కూడా మంచి కాంట్రిబ్యూట్ చేశారండి.
0: ఫస్ట్ మూవీ తరంగిణి.
1: ఇప్పుడు అదే అడుగుతా, తరంగిణి పాట ఉందండి రిక్వెస్ట్ చేయగలుగుతారా?
0: చెప్పండి చెప్పండి.
1: అదే ప్రియ తరంగిణి స్వయంవరం సాంగ్ ఉన్నది.
0: షూర్ షూర్ తప్పకుండా స్వయంవరం పాట. ఓకే అండి తప్పకుండా అండి. థ్యాంక్ యూ. సో ఈ సినిమా మంచి క్రైమ్ అండ్ థ్రిల్లర్ మూవీ అండి ఇది. ఈ సినిమాలో రజనీకాంత్ ఒక గెస్ట్ రోల్లో కూడా కనిపిస్తారు. లాస్ట్ లో వచ్చి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మొత్తం ఫుల్ అంటే మొత్తం షో అంతా లాగేసుకుంటారు ఆయన వైపు. ఎందుకంటే అఫ్కోర్స్ ఆ సమ్మోహన శక్తి అటువంటిది రజనీకాంత్ అంటే. సో ఆ సినిమా నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ అత్యద్భుతమైన పాట

న్యాయం మీరే చెప్పాలి. ఈ సినిమా నుంచి వేటూరి సుందరరామమూర్తి గారు రచన చేయగా చక్రవర్తిగా స్వరకల్పనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట పేరు విన్నారు. ఇవాళ మనం రెండో గంటలో ప్రముఖ నటుడు, అలనాటి అందాల నటుడు, ప్రముఖ హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుమన్ గారు, వారు నటించిన సినిమాల్లోంచి మనం కొన్ని పాటలు మనం వింటున్నాం. ఇప్పుడు మనకు ఒక రిక్వెస్ట్ కూడా వచ్చింది. సుమన్ గారు నటించిన సినిమా కోడి రామకృష్ణ గారు, ఆయన కెరీర్ లో స్టార్ట్ చేసిన తర్వాత దర్శకుడిగా, ఆయన అంతకుముందు దాసరి నారాయణరావు గారి అసిస్టెంట్ గా పనిచేశారు, ఆ తర్వాత ఆయన దర్శకుడిగా మారి తీసిన సినిమాలో మొట్టమొదటి మూడు చిత్రాలు కూడా సూపర్ డూపర్ హిట్లు, అదేదో హ్యాట్రిక్ అంటారు చూసారా. మహమ్మద్ అజా అజరుద్దీన్ గారు అలాగే ఆయన ఫస్ట్ టెస్ట్ లో కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఇంగ్లాండ్ టూర్ వెళ్లారు, మూడు చోట్ల మూడు సెంచరీలు కూడా బాధేశారు ఆయన. సో అంచేత అజరుద్దీన్ పేరు మీద ఒక అద్భుతమైన రికార్డు, ఫస్ట్ మూడు టెస్టుల్లోని మూడు సెంచరీలు తీసిన బ్యాట్స్మెన్ గా. అలా అనమాట కోడి రామకృష్ణ గారు కూడా ఇలా ఇలా దర్శకుడిగా ఆయన కెరీర్ మొదలు పెట్టిన మూడు సినిమాలు మూడుకు మూడు కూడా బ్లాక్ బాస్టర్ అండి. ఎందుకంటే అప్పట్లో థియేటర్కి వెళ్లి మాత్రమే మనం సినిమాలు చూసేవాళ్ళం కదా, అందువల్ల సినిమాలు బాగుంటే ఖచ్చితంగా సినిమాలు 100 రోజులు 200 రోజులు అలాగ ఆడేవి. అలాగా మొట్టమొదటి సినిమా ఇంటూ రామి విజయకృష్ణ చిరంజీవి గారిది, ఆ సినిమా అయితే సంవత్సరానికి పైగా ఆడేసింది, కొన్ని చోట్ల 500 రోజులు ఆడిందని కూడా విన్నాను నేను. ఆ తర్వాత తరంగిణి, మనిషికో చరిత్ర, ఈ రెండు కూడా 100 రోజులకు పైగా ఆడిన సినిమాలు ఇవి, అంత అద్భుతమైన హిట్లు సాధించాయి. ఎందుకంటే కథాపరంగా ముఖ్యంగా అంటే ఫ్యామిలీ స్టోరీస్ ఇవన్నీ కూడా కథాపరంగా చాలా మంచి చిత్రాలు, దానికి తగ్గట్టుగా మంచి పాటలు, సన్నివేశాలు అన్ని కలగలిపి చాలా బాగా అంటే బాగా ఆడే ఈ సినిమాలన్నీ. ఆ తర్వాత ఆ దెబ్బతో కోడి రామకృష్ణ గారు అష్టాభిష్ అయిపోయారు దర్శకుడిగా. ఆ తర్వాత దాసరి నారాయణరావు గారు లాగా ఆయన కూడా దాదాపుగా 100 సినిమాలు 100 పైగా సినిమాలు దర్శకత్వం వహించారు కోడి రామకృష్ణ గారు కూడా. సో మనకి ఇందాకలా మనకి హరి అనబడి ఆనంద్ గారు, ఆయన ఫోన్ చేసి, ఎందుకంటే ఆయన ఫోన్ చేసినప్పుడు హరి అని నాకు పేరు కనబడుతుంటుంది కానీ ఆయన పేరు ఆనంద్. సో వారు రిక్వెస్ట్ చేశారు సుమన్ గారు నటించిన తరంగిణి సినిమా నుంచి, ఇది నారాయణ రెడ్డి గారు రచించగా జేవి రాఘవులు గారి స్వరకల్పనలో ప్రకాశరావు అనే గాయకుడు అండి, ఆయన పాడిన పాట బాగుంటుంది, ఆయన వాయిస్ కూడా బాగుంటుంది. సో ఈ తరంగిణి చిత్రం నుంచి, సో ఆనంద్ గారు హీరో గోడ మీకోసం ఈ పాట

ప్రేమ కోసం అప్పుడప్పుడు ఇటువంటి వేషవేయక తప్పదండి. ఆ ఇంట్లో అమ్మాయిని, తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ముగ్గురిని ఆయన సంతృప్తి పరచాలన్నమాట. వారు పెట్టిన పరీక్షల్లో గెలవాలి. అందుకని చెప్పి మూడు చరణాలు చాలా మంచి పాట. ఈ సినిమా కూడా ఏంటంటే, ఇంకోటి కోటి రామకృష్ణ గారికి గొల్లపూడి మారుతిరావు గారిని చాలా అభిమానం, ఆయన గురువుగా భావించారు. ఈ సినిమాలకి రచన చేసింది గొల్లపూడి మారుతిరావు గారు. అందువల్ల ఆయన చేత పట్టుబట్టి ఇంట్లో రామకృష్ణ మొట్టమొదటిసారి ఆయన చేత వేషం వేయించారు. ఆ తర్వాత ఇంకా రాత్రి ఆయన సూపర్ స్టార్ అయిపోయారు. ఆ తర్వాత 250 సినిమాలకు నటించారు ఆయన. మనకు గొప్ప నటుడు కూడా దొరికారు ఆ విధంగా కోటి రామకృష్ణ గారికి థ్యాంక్స్. సో నెక్స్ట్ సాంగ్, ఇది సుమన్ భానుప్రి నటించిన సినిమా. అద్భుతమైన సాహిత్యం అండి. ఇటువంటి కొన్ని పాటలు మాత్రం ఆ సాహిత్యం అందరిని వెంటాడుతుంటుంది మనని. ఎందుకంటే అంత బలమైన ముద్ర, అంత అద్భుతమైన సాహిత్యం అది, అంత బలంగా ఉంటుంది ఆ సాహిత్యం కూడా. ఈ పాట ఏంటంటే, మామూలుగా పెళ్లిన తర్వాత అత్తరింటికి వచ్చిన ఏ అమ్మాయి అయినా సరే, ఎప్పటికైనా సరే, ఎన్నాళ్ళైనా పెళ్లి, ఎన్నేళ్ళైనా, 50 ఏళ్ళైనా, ఒక మొదటి సంవత్సరం కదా, 50 ఏళ్ళైన తర్వాత పుట్టింటికి వెళ్లాలి అంటే మాత్రం కాదు అనే అమ్మాయి ఎక్కడా ఉండదండి. కానీ ఇక్కడ ఈ పాటల్లో ఈ అమ్మాయి మాత్రం పెళ్లి అయిన తర్వాత పుట్టింటికి వెళ్ళను అంటుందట. ఎందుకు అంటే, అంత బలమైన కారణం ఏముంది అంటే, నారాయణ రెడ్డి గారు ఎంత అద్భుతంగా ఆయన ఆ కారణాలు చెప్పారో చూడండి.

0: భర్త రాముడైతే, రాముడు లాంటి వాడైతే ఆ సీత కాదండి, ఏ సీత కూడా పుట్టింటికి పోను అని అంటుంది. అందుకే నారాయణ రెడ్డి గారు అంత అద్భుతంగా రాశారు అని చూపించిన కారణాలు కూడా సహేతుకుని ఎంతగా చాలా చక్కటి పాట అండి ఇది గర్జన సినిమా నుంచి. మనం బ్రేక్ వెళ్తున్నాం, బ్రేక్ తర్వాత మళ్ళీ కలిసిన కార్యక్రమం కొనసాగిద్దాం.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి. రేడియో సురభి, రేడియో
2: సురభి, రేడియో సురభి 107.9 HD3 ఇస్ యువర్ ఛానల్. బిఎన్ఆర్జే బుక్ అన్ యాడ్,
1: జస్ట్ గెట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ రేడియో సురభి. రేడియో సురభి డాలస్ ఇస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్, ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki

0: ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అందించే సలహాలు సమాధానాలు. ప్రాజెక్ట్ డబ్ల్యూ, వేర్ మనీ మీట్స్ క్లారిటీ. ఎవ్రీ సెకండ్ అండ్ ఫోర్త్ సండే ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
2: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astrorramji.com.
4: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabothundi. Keep listening me next on Radio Surabhi.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: Kodi rupayala kosam mee aakhari prashna. Ready?
7: Yes sir.
6: Rajulas Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
7: Sir, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
6: యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
8: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
9: విరామానంతరం పాటల పల్లకి కార్యక్రమంలో పునఃస్వాగతం. ఈనాటి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నా పేరు గుడిపూడి శ్రీనివాసరావు. మనం ఈ రోజున రెండవ గంటలో అలనాటి అందాల నటుడు, ప్రముఖ నటుడు సుమన్ గారు వారు నటించిన సినిమాల నుంచి మనం పాటలు వింటున్నాం. రిక్వెస్టులు కూడా వస్తున్నాయి. ఇంకొక రిక్వెస్ట్ కూడా వచ్చింది. అయితే ఆ రిక్వెస్ట్ కి వెళ్లే ముందు ఒక పాటను వినిపించాలనుకుంటున్నాను. అద్భుతమైన పాట, టీ కృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన దేశంలో దొంగలు పడ్డారు అనే సినిమా నుంచి ఈ పాట చక్రవర్తి గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల గారు పాడారు. ఈ పాట రచన చేసింది వేటూరి సుందర రామమూర్తి గారు అని అనుకుంటున్నాను. పాట అయ్యే లోపు ఆ వివరాలు ఎలాగైనా కనుక్కొని ప్రయత్నం చేస్తాను తప్పకుండా. బట్ ఒక అద్భుతమైన పాట, సుమన్ గారు నటించిన, సుమన్ గారు విజయశాంతి గారి కాంబినేషన్ లో వచ్చిన మరొక మంచి

దేశంలో దొంగలు పడాలి సినిమా నుంచి మీరు విన్న పాట బాలసుబ్రహ్మణ్యం గారు సుశీల గారు పాడిన పాట, క్షమించాలి బాలసుబ్రహ్మణ్యం గారు జానకి గారు పాడిన పాట. దీనికి స్వరకల్పన చేసింది చక్రవర్తి గారు, పాట రాసింది వేటూరు గారే అనిపిస్తున్నది, కానీ నాకు ఎక్కడ ఆ వివరాలు దొరకలేదు. మీ ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కాల్ చేయండి, ఎందుకంటే ఒక పాటకి ఆ పాట అనే పలకే మూసిన బోయిలందరి పేర్లు ఎట్టి పరిస్థితుల్లో మనం తలుచుకోవాలండి, ఎందుకంటే అంతకు పాటలు ఇచ్చిన వాళ్ళు ఆ రచయిత పేరు తెలియపోతే ఎలా మనకు అందువల్ల అనమాట. మీ ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కాల్ చేయండి. ఈ రోజు మనకి ఇంకొక రెండు రిక్వెస్ట్లు వచ్చాయండి, ఆ రిక్వెస్ట్లకు వెళ్లే ముందు క్విక్ గా మనం ఒకటి రెండు యాడ్లు చూద్దాం. మనం డెలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్, మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారా? ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే ఫర్ $29 మాత్రమే. మీ స్మైల్ ని హెల్దీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ ని మీరు తప్పకుండా మిస్ అవ్వకండి. కాల్ టుడే 9724845400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్ టెక్సస్. ఇండియా బజార్ గణేష్ డాలస్ బ్రింగ్ బప్పా హోమ్ దిస్ గణేష్ చతుర్థి. ప్రీ బుక్ యువర్ గణేష్ విత్ ఇండియా బజార్ త్రూ ద ఇండియా బజార్ యాప్. ఐడల్స్ అవైలబుల్ అప్ టు 4 feet. అండ్ హియర్ ఇస్ ద ఫన్ పార్ట్, ప్రీ బుక్ ఏ గణేష్ అబౌవ్ 15 inches బిట్వీన్ August 31st అండ్ September 11th, అండ్ యూ కుడ్ విన్ ఎక్సైటింగ్ ప్రైజెస్ ఇన్క్లూడింగ్ ఏ రోబోట్ వ్యాక్యూమ్, అప్ టు 75 inch స్మార్ట్ టీవీ ఆర్ ఎన్ ఐఫోన్ 17 Pro అబౌవ్. చాలా పెద్ద గిఫ్ట్లు ఉన్నాయండి, సో డోంట్ వెయిట్, డౌన్లోడ్ ద ఇండియా బజార్ యాప్ అండ్ ప్రీ బుక్ యువర్ బొప్పా టుడే. తర్వాత మా సోదర ఆర్జే గిరి గారు ఒక అద్భుతమైన పాట అడిగారండి, 20వ శతాబ్దం చిత్రం నుంచి. ఇది అసలు ఆ పాట ఎత్తుగడ మొట్టమొదటి వాక్యమే, దట్స్ ఇట్. మనకి అంటే ఆత్రేయ గారు రాస్తుంటారు ఇటువంటి పాటలు, ఆయన కొన్ని కొన్ని పాటలు అయితే అవి జీవిత సత్యాలు, పాట అంతా జీవిత సత్యంలాగా నడుస్తుంటుంది. అయితే కొన్ని కొన్ని వాక్యాలు ఏంటంటే ఇంక ఎప్పటికీ అవును నిజమే కదా అని అనిపిస్తుంది మనకు. అటువంటి కోవలోకి వచ్చే ఒక అద్భుతమైన పాట అది. అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అర్థం ఉన్నదా, నిజమే నిజమే గిరి గారు, ఇది ఒక సత్యం. ఇది గిరిగారి కోరికపై సుమన్ గారు నటించింది 20వ శతాబ్దం అనే చిత్రం నుంచి.

అద్భుతం, అద్భుతమైన సాహిత్యం. ఈ పాట రచన చేసిన వారు శ్రీ పోలిశెట్టి లింగయ్య గారు. ఇటువంటి వాళ్ళు, ఒకసారి నేను ఒక కార్యక్రమం చేశానండి, కొన్ని పాటలు రాసిన, అంటే ఒకటి రెండు పాటలు, పది లోపు పాటలు రాసిన కొంతమంది రచయితలు, వాళ్ళు రచించిన పాటలు కొన్ని నేను ఒక కార్యక్రమం చేశాను ఒకసారి. అందులో గుంటూరు శేషన్ శర్మ గారు రచన నిద్రించే తోటలో పాట ఒకటి వచ్చింది అని చెప్పి, ముచ్చలమూగి సినిమా, ఆ పాట నేను రచించాను కూడా. అలా అనమాట, అటువంటి అరుదైన రచయితలు, అరుదైన పాటలు. కారణాలు ఏమైనా కావచ్చు, వాళ్ళు ఎందుకు ఎక్కువ పాటలు రాయలేకపోయారంటే వాళ్ళ నేపథ్యం, అవకాశాలు చాలా ఉంటాయండి. కానీ గంగిగోపాలు గరిడ్డే అని చాలు, వందల వేల పాటలు రాస్తే గొప్పే, కరెక్టే, కానీ ఒక్క పాట చాలండి. సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి, సముద్రాల సీనియర్ సముద్రాల గారు ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు, కానీ ఆ ఒక్క పాట చాలు ఆయనకి. ఈ రోజుకి కూడా తెలుగు నాట పెళ్లిళ్లలో ఆ పాట మ్యూజిక్ కూడా వినపడకుండా అసలు ఆ పెళ్లి పూర్తవదు. ఆ పాటకి స్వరకల్పన చేసిన గాలిపెంచల నరసింహారావు గారు, ఆ సంగీత దర్శకుడు, ఒక అజరామరం అనమాట అటువంటి పాటలు. అటువంటి పాటలు కోవలోకి వస్తుంది ఈ పాట కూడా. మొట్టమొదటి పాట ఎత్తుగడే, అసలు ఆ వాక్యంచు నమ్మను మించిన దైవం ఉన్నదా, ఆత్మను మించిన అర్థం ఉన్నదా అంటూ ఎంచగ్గా రాశారు ఆయన. పోలిశెట్టి లింగయ్య గారికి జోహార్లు, ఎందుకంటే బయోగ్రఫీ చూస్తే చిన్న వయసులోనే వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు వారు. అది మన దురదృష్టం, ఎందుకంటే ఆయన ఉండుంటే, ఆయనకు అవకాశాలు ఇచ్చుంటే ఇన్ని మంచి పాటలు వచ్చేవో. కానీ ఆయన రచన చేసిన పాటలు ఒక నాలుగైదు ఉన్నాయి, తప్పకుండా ఆ ఒక్కటి ఆ ఐదు పాటలు మనం ఒక కార్యక్రమంలో మనం తప్పకుండా వినడానికి ప్రయత్నం చేద్దాం. ఒక మంచి పాట రిక్వెస్ట్ చేశారు గిరి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక ఇంకొక పాట, ఇది సుమన్ గారు అనగానే మనకి సితార సినిమా గుర్తు రాక మానదు. సితార సినిమా నుంచి ఒక పాట రిక్వెస్ట్ చేశారు హర్ష గారు. హర్ష గారు, మీ కోరికపై ఇళయరాజా గారి స్వరకల్పనలో బాలకృష్ణ పాడిన పాట

సితార సినిమా నుంచి వేట సుందరరామూర్తి గారు రచించేగా ఇళయరాజా గారి స్వరకల్పనలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు జానకి బృందం పాడిన ఈ పాట హర్ష గారి కోరికపై మీరు విన్నారు. తర్వాత పాట ఇది పన్నెండు కాపురానికి పన్నెండు సూత్రాలు అనే సినిమా నుంచి. దీనికి జేవి రాఘవల్ గారు స్వరకల్పన చేశారనుకుంటున్నాను. అద్భుతమైన పాట అండి. జానక్ గారు ఈ సినిమాకి సత్యం గారు స్వరకల్పన చేయగా, ఆత్రేయ గారి రచన చేయగా, బాలు గారు తర్వాత జానక్ గారు వారిద్దరూ కలిసి పాడిన ఈ అద్భుతమైన మెలోడియస్ డ్యూయట్, సుమన్ గారు విజయశాంతి గారు నటించిన సినిమా.

ఆత్రేయ గారు రచన చేయగా సత్యం గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు సుశీల్ గారు పాడిన పాట పన్నెండు కాపురానికి పన్నెండు సూత్రాల సినిమా నుంచి. ఇక చివరికి ఒక పాటకి మనకి ఛాన్స్ ఉందండి. మనకి రాధా గారు కాల్ చేసి ఒక పాట రిక్వెస్ట్ చేశారు. సుమన్ గారు విజయశాంత్ గారు నటించిన మొండి మొగుడు పెంకిపళ్ళం అనే సినిమా నుంచి. ఆ సినిమా పేరు చెప్పగానే మనకు ఒకే ఒక పాట గుర్తొస్తుందండి. చాలా చాలా చాలా ఫేమస్ సాంగ్ అది. ఆ పాటతో మనం ఈనాటి కార్యక్రమాన్ని ముగిద్దాం. ఈనాటి కార్యక్రమానికి శ్రోతలందరూ కాల్ చేసి పాటలు రిక్వెస్ట్ చేశారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగానే గొప్ప నటుడు సుమన్ గారు, అద్భుతమైన నటుడు. ఇప్పటికే ఆయన ఇంకా నటిస్తున్నారు. ఆయన ముఖ్యంగా ఏంటంటే ఈ మనకి అన్నమయ్య సినిమా తర్వాత రామదాసు, అన్నమయ్యలో వెంకటేశ్వరుడుగా రామదాసు రాముడుగా చూసిన తర్వాత ఏంటంటే పౌరాణిక పాత్రలకి సరిపడ్డ ఆ విగ్రహం ఆయన సొంతం. అంచేత ఈ మధ్యకాలంలో కాస్త ఈ పౌరాణిక నేపథ్యం సినిమాలు బాగా వస్తున్నాయి. అంచేత ఎవరైనా సరే సుమన్ గారితో ఒక అద్భుతమైన పౌరాణిక పాత్ర మరొకసారి వేయిస్తే తప్పకుండా మనం చూద్దాం. ఎందుకు అంటే రామాయణ భారతాది ఇతిహాసాలు భాగవతంలోని కథలు ఎన్నో మనకు ఉన్నాయండి, చాలా కథలు ఉన్నాయి. ప్రత్యేకించి కథల కోసం వెతుక్కోవాల్సిన అవసరమేం లేదు. మన పురాణ వాంగ్మయం నుంచి ఎన్నో కథలు తీసుకుని చక్కటి సినిమాలు తీయచ్చు. అంచేత ఎవరైనాటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తాను, ఆశిద్దాం. ఈనాటి కార్యక్రమాన్ని ఆదరించిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ వచ్చే మంగళవారం సాయంత్రం 7 గంటలకు ప్రసారమయ్యే పాటల వరకు కార్యక్రమం మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సాహితీ రచన చేయగా ఇది చక్రవర్తి గారి స్వరకల్పనలో శైలజ గారు పాడిన ఈ పాట ఈనాటి కార్యక్రమాన్ని మనం ముగిస్తున్నాం. మళ్ళీ వచ్చే మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ గుడిపూడి శ్రీనివాసరావు.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Istinamma Vayanam Puchukundi Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
3: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
4: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్. విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్, లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సచ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్. మీ నేస్తాం
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి. 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజి రేడియో స్టేషన్ 107.9 FM.
3: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి.
6: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
3: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్.

0: Agritech Inc. Malle Mari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Malle Mari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
1: Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
2: చందు, మరి వండనా?
1: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
2: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
1: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
3: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI page ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI page.com or కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి at 214-868-7538.

0: ఐఎన్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ షేలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3.
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
5: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us, and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవు

0: calibration knowledge, though, neeko best experience on this taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Isthinamma vayanam, putzukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
1: హాయ్, నేను రామగోపాల్ వర్మ.
2: అందరికీ నమస్కారం, నేను మీడియా ఆదిత్య.
3: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
4: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
6: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

ఈ కొండ వీడు వైభవాన్ని చూసి కన్ను కుట్టిన శత్రురాజు ధూమకేతు తన సైన్యంతో దండెత్తి వచ్చాడు. అప్పుడు మన రాజసింహుడు తెలివిగా ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో శత్రు సైన్యం మీదకి మెరుపుదాడి చేశాడు.

0: అందాల రాజుకి ముద్దుల భార్యలు ఇద్దరు, పెద్దరాణి నాట్యంలో మయూరి.
1: తాను

0: హాయ్, నేను రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీడియా ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్. మీ నేస్తం
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: 107.9 FM HD.

0: leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 919-491-4514. ఇమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాల్.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్. మీ నేస్తం
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి. 107.9 FM HD3.

అంటే ఎంత తెలియని వయసులో నేను ప్రేమించినాను. మోసం చేస్తావు తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా? నా ఫేవరెట్.
1: ఇప్పటి నుంచి
0: నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనే లేదు. జూలియట్,
1: డాడ్
0: రిటర్న్ గిఫ్ట్.

0: మన జీవితం అనుకున్నాను. చివరి జీవితాన్ని గుర్తించేసావు కదా జూలియట్.
1: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
2: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
3: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
4: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
5: రేడియో సురభి.
6: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
7: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Istinamma vayanam puchukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంతింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
1: I am Ramgopal Varma.
2: Andariki namaskaram, nenu Vivian Aditya.
3: Nenu mee nalugo sangham Sai Kumar.
4: Nenu mee Chandra Bosuni. Tappakunda vinandi
5: Radio Surabhi.
6: Radio Surabhi.
3: Radio Surabhi.
4: Mee Telugu Nestam Radio Surabhi.
7: 107.9 FM HD3.

0: దిస్ ఇస్ విష్ణు మంచు.
1: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
0: హాయ్, నేను మీ తేజ సజ్జ.
1: డు లిసన్ టు రేడియో సురభి
0: 107.9 HD3,
1: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
0: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐఎన్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
5: Yes sir.
4: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
5: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
4: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani pandiche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
8: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
9: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com.

0: From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
4: నేను మీ ఆర్జే భార్గవి.
5: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
6: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
7: దిస్ ఇస్ కోటి.
8: దిస్ ఇస్ హరిశంకర్.
9: కీప్ లిజనింగ్ మీ నేస్తం
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: రేడియో సురభి.
14: రేడియో సురభి
2: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీడియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసు. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: 107.9 FM HD3.

0: ఐఎమ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వీఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ஆக்கட்டுக்குண்டாம் ஒப்பட்டு படத்தாம் ரேடியோ சுரபி.
0: ரேடியோ சுரபி KDXX 107.9 FM HD3 லூயிஸ்வில் டெக்சஸ் அமெரிக்காலோ தெலுங்கு நேசம்.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క లైవ్ దోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
6: నేను మీ ఆర్జే భార్గవి.
7: హాయ్, దిస్ ఇస్ ఆర్కి పట్నాయక్.
8: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
9: కోటి ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం.
0: రేడియో సురభి,
10: రేడియో సురభి,
11: రేడియో సురభి,
12: రేడియో సురభి,
13: రేడియో సురభి
2: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
4: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: electronics.com or call Nanda G3 at 919-491-4514. America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada? Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
0: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
4: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
5: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
6: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
9: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: రేడియో సురభి.
0: రేడియో సురభి.
3: రేడియో సురభి. 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్ గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయికుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: Money isn't just meant to be earned. It's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स अ पर्फेक्ट बैलेंस. देशकालमान परिस्थितुलु, प्रकृति दानि पंडिंचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स फार्मिंग लो उन्नायि, बट वी मूव्ड ऑन. स्टिल मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स गेट बैक टू अवर रूट्स विथ वीवीएफ एग्टेक आईएनसी. मल्लेमारी फार्म्स बिलीव्स दैट फार्मिंग इज नॉट बैकवर्ड, इट इज द फ्यूचर. वीवीएफ एग्टेक आईएनसी is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call
4: 848-244-0213.
5: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cherukapothundi. Keep listening to me next on Radio Surabhi.
6: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
7: America vachinappudu nunchi Facebook లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
8: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com. Or contact Gopal Ponnangi at 214-868-7538.
9: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
10: Yes sir.
9: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
11: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
9: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
12: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

0: అల్ల బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
2: నేను మీ ఆర్జే భార్గవి.
3: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
4: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
5: దిస్ ఇస్ కోటి.
6: దిస్ ఇస్ హరిశంకర్.
7: కీప్ లిజనింగ్. మీ నేస్తాం
2: రేడియో సురభి.
4: రేడియో సురభి.
7: రేడియో సురభి.
4: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: 107.9 FM HD3.

స్వామి వేలసిందితో స్కూల్ కాలేదు. అయినా ఇలా జరుగుద్దని నీకు ముందే తెలిసింటే పాత పుస్తకం దొరకకుండా చేసి ఉండొచ్చు కదా. సరే రేపైనా సునీత స్కూల్కి వచ్చేటట్టు చూడు.

రేడియో సురభి 107.9 FM HD3.

కన్ను కొట్టి చూసినంట సుందరి సుందరి సుందరి, మనసు మీటి వెళ్ళనంట మనోహరి మనోహరి మనోహరి. కన్ను కొట్టి చూసినంట సుందరి.

0: కన్ను కొట్టి చూసనంట, మనసు మీటి వెళ్ళనంట, ఆవు కన్ను కొట్టి చూసనంట సుందరి, మనసు మీటి వెళ్ళనంట.
1: శరణమయ్యప్ప.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettindi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee, your business, your future starting today.
4: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 919-491-4514.
8: We got flow, we got style. Making move with a smile.

0: ఐఎమ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీ కృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 919-491-4514. అమెరికా వచ్చిన నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
7: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
8: హాయ్ గైస్, దిస్ ఇస్ శైలీనా.
7: హాయ్, నేను మీ తేజ సజ్జ.
8: టు లిసన్ టు రేడియో సురభి
7: 107.9 HD3
5: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
7: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
6: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.
12: నన్న గోపాల శృతి చేసుకోవాలా, ప్రేమించి పెళ్ళాడాలంటే.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: skills, calibration, knowledge, though, neeku best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
2: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్ మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్ విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్ స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్ ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్ జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day india bazaar hamara bazaar hamara ghar
3: I am Ramgopal Varma.
4: Andariki namaskaram, nenu mee Vivian Aditya.
5: Nenu mee Nalugo Simham Sai Kumar.
6: Nenu mee Chandra Bosuni. Tappakunda vinandi
7: Radio Surabhi.
8: Radio Surabhi.
5: Radio Surabhi.
6: Mee Telugu Nestam Radio Surabhi
9: 107.9 FM HD3.

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి
0: నువ్వు చేసినావు కదా?
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకని చెప్పనే లేదు. జూలియట్, రిటర్న్ గిఫ్ట్.

0: ఇప్పుడు నువ్వు కూడా.
1: చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
2: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
3: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
4: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
3: హాయ్, నేను మీ తేజ సజ్జా.
4: టు లిసన్ టు రేడియో సురభి
3: 107.9 HD3,
2: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
3: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3. మిస్సుకు నచ్చిన కిసుల గిచ్చుడు లవ్వ.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: 107.9 FM HD3.

0: are listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్యూటివ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరోటా కూడా.
4: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
3: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, takeaway or full service catering.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos, Zoho, powering possibilities with Radio Surabhi.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.

0: are listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: vibration knowledge, though, make your best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514. Istinamma vayanam, putchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సిరువి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సిరువి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సిరభి, మేము మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/సురభిలక్ష్మికి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: 104. అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
2: అక్క, లైవ్ దోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లెట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
4: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
5: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్ మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్ విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్ స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్ ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్ జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.

Yes, good morning, Dallas. Dev Dhanadhana Vinash to DFW Morning Vibes in Haru. Only on Radio Surabhi 107.9 Dallas, number one radio station and OG Telugu radio station of Dallas. And ee time lo asalu oka most interesting vishayam ఒకటి చెప్పడం వచ్చి అనమాట. బ్రహ్మానందం గారు ఆయన ఆత్మకథ రాసిన పుస్తకంలో ఒక మాట చెప్పారు అనమాట. అదేంటంటే వాళ్ళ వైఫ్ కి 2 సార్లు మిస్కారేజ్ అయింది. సో మిస్కారేజ్ అయినప్పుడు ఆయన ఈ హైదరాబాద్ నుంచి తణుకు ఇటు అప్ అండ్ డౌన్ చేసేవాడట. సో అట్లా అప్ అండ్ డౌన్ చేస్తూ ఏదో రకరకాల ప్రయత్నాలు అవన్నీ చేస్తున్నప్పుడు అప్పుడే దూరదర్శన్ కి దగ్గరలో ఆయనకు అవకాశాలు రావడం స్టార్ట్ అయిందండి. సో అవకాశం వస్తున్న టైంలోనే ఒకసారి ఒక ఆయన ఒక రైటర్ ఉన్నారండి, ఆయన ఒక రెస్టారెంట్ లో కలవాలి మీరు అని చెప్పి తీసుకెళ్తే ఆయన అడిగారంట, ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చి ఏం చేస్తావో చేయబోయా అంటే ఆయన మిమిక్రీ చేసి ఆయన ఇంప్రెస్ చేశారంట. అండ్ దాని తర్వాత ఆయన లైఫే మారిపోయింది. ఆ రైటర్ డైరెక్టర్ పేరు జంధ్యాల గారు. సో అప్పుడప్పుడు ఆయన చెప్తూ ఉంటారంట, నిజంగా నేనే గనక యూనో మా ఆవిడికి 2 మిస్కారేజ్ అవ్వకపోతే నిజంగా అలాంటి సిచ్యువేషన్లు ఉండేవాడిని, ఇవన్నీ జరిగేవా ఇలా ఉండేవా అన్నప్పుడు ఆలోచిస్తూ ఉంటాను నేను. దీన్నే రెడ్ టోస్ట్ థియరీ అని బర్న్ట్ టోస్ట్ థియరీ అని అంటారంట. సో ఒక్కోసారి టోస్ట్ మాడిపోయిందని చెప్పి ఫీలింగ్ ఉంటుంది కానీ, బట్ అదే అవ్వకపోతే ఇంకొక బ్రైటర్ థింగ్ జరగకుండా ఉంటుందా అని చెప్పి ద ఐడియా ఆఫ్ ఇట్. సో ఈరోజు అనుకున్నట్టుగా అవ్వాలని కోరుకుందాం. అవ్వకపోయినా కూడా ఇప్పుడు అవ్వలేదంటే చాలా ఇంట్రెస్టింగ్ వేలో మనకి లక్ రాబోతుందని బలంగా ఉంది. అండ్ దట్స్ హౌ వి మూవ్ ఫార్వర్డ్. ఓకే, ఇప్పుడు ఇది మాత్రం మంచి పాట కమింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 డాలస్, నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. అండ్ ఇప్పుడు మాత్రం మంచి పాట ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాను నేను ఇప్పుడు పడిన పాటలు, బికాస్ మోస్ట్ ఆఫ్ టైమ్స్ మా కంప్యూటర్ నేను టేక్ ద లీడ్. బట్ ఎస్, పొద్దున్నే వన్ ఆఫ్ మై ఫేవరెట్ ట్రాక్స్ ఫర్ యూ కమింగ్ అప్ ఓన్లీ ఆన్ రేడియో సోబీ 107.9. నిక్కీజీ మీకు మ్యాజిక్ పొద్దున్నే వినాలనిపిస్తుంది.

0: recently got a video you said, okay, in that some young people were asking, protesting when mana Barack Obama was giving a speech. Okay. So andaru first manoda atla voice raise, we need a change in anustunnappudu. He was not actually furious. In fact, he told them, please sit down. In fact, I feel good about this thing, whatever he is saying. And Chippi, మీరు అడుగుతున్న చేంజ్ తీసుకురావడానికి నా అప్పటి వల్ల కాదు, మీరు అనుకుంటున్న అప్పటి వల్ల అవుతుందని చెప్పి, ఇన్ఫాక్ట్ నేను కూడా మీతో పాటు ప్రయత్నిస్తున్నానని చెప్పి చెప్పారన్నమాట. సో గుడ్ ఆర్ బ్యాడ్ ఈ కంట్రీ విషయంలో ఏదైనా ఒకటి ఫామ్ అవ్వాలి అంటే అది మనం లాస్ ద్వారా చేస్తాం. ఆ లాస్ కనుక రెడీ అయితే అది ఎన్ఫోర్స్మెంట్ లో తీసుకురావడానికి ట్రై చేస్తాం. అదే ఆ లాస్ కనుక రెడీ అవ్వకపోతే మనం ఏం చేయలేమని చెప్పి చెప్పారు. ఓకే, సో మీరందరూ ప్రొటెస్ట్ చేస్తే ఇప్పుడు అంతా నా చేతిలో ఉంది పవన్ అనుకుంటున్నారు, బట్ పవన్ నా చేతిలో లేదు, పవన్ మన అందరి చేతిలో ఉంది. మనందరం కలిసి కట్టుగా ఒక లా తెచ్చుకుంటేనే అది ఎన్ఫోర్స్మెంట్ లో తీసుకురావచ్చు అని చెప్పి చెప్పారు అన్నమాట. సో మనం అనుకున్న ప్రెసిడెంట్ చేతిలో పవర్ ఉంటుందని, ప్రెసిడెంట్ చేతిలో కాదు ప్రజల చేతిలోనే ఉంటుందని చెప్పి ఆ ఒక్క రోజు ఆ స్పీచ్ లో ఆయన మాట్లాడిన ఆ ఒక్క బిట్ ఇట్ ఈస్ గెటింగ్ వైరల్ అగైన్. కానీ ఏమాట కమాట మాస్టర్, నిజంగా ఒక ప్రొటెస్ట్ జరిగినప్పుడు ఇంత ఉందాగా ఒక సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది తెలుసా? One simple word. Good old days, man. Good old days. అది సార్ థింక్ నేను ఇంతకు మించి చెప్పక్కర్లేదు మీకు ఈ పాట కథ వింటూనే ఉండండి. రేడియో సురభి 107.9 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్.
1: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: ఇండియా వెళ్ళాలేమో రా, నేను
4: ఇప్పుడు ఇండియా ఎందుకురా,
3: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
1: మన తెలుగు డెంటిస్ట్ అట్ యువర్ సర్వీస్, చాలా స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పటిదాకా నువ్వు చేసిన ఆఫర్ లెటర్లు
5: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
1: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్

ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సస్ .com. పర్ఫెక్ట్ ఫర్ డైనింగ్, టేక్అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.

మరి ఆ విధంగా డాలస్ వాళ్ళందరూ సెప్టెంబర్ 9th ఒక మిక్స్డ్ థాట్స్ తో ఉంటారు అనేది క్లియర్. డేర్ ధనాధన్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.93 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్. సెప్టెంబర్ 9th ఎంత ఇంపార్టెంట్ డేట్ అమెరికాకి సెపరేట్ గా చెప్పక్కర్లేదు. ఆబ్వియస్లీ ద డే వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రపంచం అంతా అసలు ఒక రేంజ్ లో గడగడలాడిపోయిన రోజు. సో అలాంటి రోజు ఒక సైడ్ ఆఫ్ జనాలు ఆలోచిస్తున్నప్పుడు టైంలో ఐ థింక్ ఇట్స్ టైం టు గివ్ కాన్ఫిడెన్స్ అనో లేకపోతే ఇట్స్ టైం టు అడ్రస్ ఎవ్రీథింగ్ అనో మరి తెలియదు కానీ రిపబ్లికన్ వాళ్ళు మిడ్ టర్మ్ మాట్లాడే విషయాలు ఏవైతే ఉన్నాయో, మిడ్ టర్మ్ పెట్టుకునే మీటింగ్ ఏదైతే ఉందో అది డాలస్ లో జరగబోతుంది ఈ రోజు రేపు. సో ఈరోజు సాయంత్రం ట్రంప్ గారు మాట్లాడతారు. సో ద కీ డిస్కషన్స్ విల్ బి అరౌండ్ ఎకానమీ అండ్ ఇమిగ్రేషన్ అని అంటున్నారు. అది సో డాలస్ కి వచ్చి ఇమిగ్రేషన్ ఇట్లాంటి విషయాల గురించి అడ్రస్ చేసి ఏవైనా హాట్ టేక్లు తీసుకుంటారా లేకపోతే యూ టర్న్ తీసుకుంటారా లేకపోతే స్ట్రైట్ డ్రైవ్ తీసుకుంటారా అనేది మాత్రం ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఏమైనా కొంచెం లైట్ గా ట్రాఫిక్ ఆంక్షలు ఏమైనా ఉన్నాయా, మార్పులు ఉన్నాయా లేదా అనేది కాసేపట్లో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మాత్రం ఇంకొక పాట రెడీగా ఉంది, దాని తర్వాత మనం ఒక సరదా గేమ్ స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.93 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్. మీకు నా అభినందనలు, నాకు మీ అభినందనలు, ఇద్దరికి అభినందన సంబంధించి పాటలు కమింగ్ అప్. ఒక బ్యూటిఫుల్ పాట కమింగ్ అప్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.93 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్.

Yes, we are back with Dhanandana Vinash Studio W Morning Vibes in Haru, only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station. Are ye mindi? ఇప్పుడు ప్రస్తుతానికి వెదర్ ఎలా ఉందో లుక్ చేసుకుంది. వెదర్ మాత్రం ప్రస్తుతానికి 81 చూపిస్తుంది ఫారెన్హీట్. మెల్లగా డే పాస్ అయి కొద్ది 96-99 ఆ ఎక్సెసివ్ హీట్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుంది. కాకపోతే రేపు థర్స్డే యాక్చువల్లీ హ్యాపీగా ఎక్సైటింగ్ గా ఒక విషయం కోసం వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే రేపు వర్షం ప్రిడిక్షన్ ఉంది కాబట్టి అప్పటిదాకా బయటికి వెళ్తే ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ అవుతున్నాయా లేదా, ఇనఫ్ యూనో ఇన్ఫ్లమేషన్ బాడీలో వచ్చిందని బ్యాలెన్స్ చేసుకుంటున్నామా లేదా, మంచిగా వాటర్ తాగుతున్నామా లేదా అన్నది మాత్రమే ఫోకస్ ఉండాలి. అంతే తప్పితే ఏ ఎండలు చిరాకు అని అంటే వెన్స్డే రోజు చేసే పని కూడా చేయమన్నమాట. అర్థమైంది కదా. ఇప్పుడైతే మాత్రం మంచి పాట వస్తుంది, తర్వాత యాడ్స్ వస్తాయి, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. అటెన్షన్ ఎవ్రీబడీ, సాంగ్ కి ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది, అదేంటో వినేయండి.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Public places ante public places for a reason. Pakavala chetla nunchi pulu koyadam, public places lo manam vesina chetta alage vadilesi veldadam, landscaping loki unsolicited ga vellipovadam. These are a big no. Manam koncham jagrataga, most importantly mindful ga undama. Public parks, streets, community playgrounds, pools lanti places ni manam velle mundu ela undo vellipoyetappudu alage unchudam. Small actions can make a big difference and help create a cleaner, safer community for everyone.
2: ఆయుష్మాన్ భవ. ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
3: ఆయుష్మాన్ భవ. ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
4: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
6: ఐ హావ్.
5: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం.
6: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
7: Yes, I am back. Dev Dhanandar Avinash to DFW Morning Vibes in Tharu. Only on Radio Surabhi 107.9 HD3, Dallas number 1 radio station and the OG Telugu radio station of Dallas in Tharu. మరి ఈ టైంలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ట్రంప్ గారి దాక ట్రాఫిక్ టైం ఎఫెక్ట్ చేసిందా అని అంటే, 635 రూట్ మాత్రం ఒక రేంజ్ లో కళకళలాడుతుందండి. ఎస్, డాలస్ చుట్టూ ఉండే 635 రూట్ ఏదైతే ఉందో, హచన్ సైడ్ నుంచి అటు 20 రూట్ లో కలుస్తున్నా, లేదా బాస్పింగ్ సైడ్ నుంచి మస్కిట్ దగ్గర కలుస్తున్నా, లేదు యూనో ఫారెస్ట్ మిడిల్ లేక్ హైలైన్స్ అక్కడ రోడ్ క్లోజర్ ఉన్నా, ఆ 635 దాటి రిచర్డ్సన్ మేము వెళ్తున్న ఈ స్ట్రెచ్ అంతా ఐ కెన్ సీ వెరీ వెరీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్లో డౌన్స్. అండ్ అది పక్కన పెడితే అర్వింగ్ సైడ్ ఇంటర్స్టేట్ 30 HOV సైడ్ నుంచి 6 flags ఓవర్ టెక్సస్ ఉంటుంది కదా, ఆ రూట్ లో వెళ్తుంటే కొంచెం స్లో డౌన్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ 30 రూట్ నుంచి 12 కట్ అయినా కూడా సేమ్ అదే పరిస్థితి. బట్ వాట్ ఈస్ ద మోస్ట్ మోస్ట్ మోస్ట్ వెయిటింగ్ టైమ్ అట్ దిస్ మూమెంట్ ఏంటంటే ఇంటర్స్టేట్ 35 East, ఆ స్ట్రెచ్ అంతా ఇట్ ఈస్ షోయింగ్ బిగ్ బిగ్ బిగ్ బిగ్ బిగ్ వెరీ బిగ్ స్లో డౌన్స్. అండ్ యా, అలాగే I-45 రూట్ లో 175 వెళ్తుంటే కనుక ఎస్పెషల్ జంక్షన్ దట్ యూ మైట్ సీ స్లో డౌన్, బేసిక్ గా డౌన్ టౌన్ ఏరియా వేర్ పీపుల్ ఆర్ మోస్ట్లీ వర్కింగ్ అక్కడ. అండ్ సన్నివేల్ సైడ్ నుంచి ఫార్నీ వైపు వెళ్తున్నా కూడా యూ హ్యావ్ టు వెయిట్, రాకోల్ సైడ్ నుంచి ఫ్యాటెక్స్ వెళ్తున్నా కూడా యూ హ్యావ్ టు వెయిట్, అండ్ ప్రిన్స్టన్ రోడ్ లో కూడా ట్రాఫిక్ అనిపిస్తుంది, అండ్ హైలైండ్ విలేజ్ లూయిస్ విలే దగ్గర అక్కడ కూడా ఉంది, ఫోర్ట్ వర్త్ కూడా వట్టగా దగ్గర, దాన్ని వట్టగా అంటారా ఏదో ఇంట్రెస్టింగ్ ఉంది పేరు అక్కడ, ఆలింగ్టన్ అండ్ ఫోర్ట్ వర్త్ మెయిన్ సెంటర్, అండ్ అది కాకుండా కెనడియల్ ఏరియా, ఈ ఏరియాస్ ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ ఉంది. సో ఇది కాకుండా బికాస్ ఈరోజు యూనో చెప్పినట్టే ట్రంప్ గారు డాలస్ వస్తున్నారు అండ్ సర్టన్ చేంజెస్ ఏమైనా అయితే ట్రాఫిక్ విషయంలో అస్సలు ఏమాత్రం సంకోచం లేకుండా రేడియో సురభి మీ ఇంట్లాంటిది, ఇట్ సౌండ్స్ లైక్ హోమ్, కాల్ చేసేయండి మనం మాట్లాడేసుకుందాం. అండ్ ఏదైనా ఉంటే కూడా అప్డేట్ చేయండి. 9763619666 ఇస్ మై కాల్ నెంబర్. ఐ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 నంబర్ వన్ రేడియో స్టేషన్. బట్ మరి ఎంత కాదనుకున్నా సరే ట్రంప్ గారు డాలస్ వస్తున్నప్పుడు ఒక ఇన్విటేషన్ సాంగ్ అయితే ఉండాలి కదా, అతడు మూడు నుంచి ఒక పాటిస్తుంది వినండి, తర్వాత బ్యాక్ టు బ్యాక్ వస్తా అంటే నేను వద్దంటాను.

0: So, Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
3: నీ కల నిజం అవబోతోంది.
2: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
3: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
0: ఇండియా టుడే స్పెషలైజెస్ ఇన్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, వెజ్ అండ్ నాన్ వెజ్ డిషెస్. ఫుడ్ క్వాలిటీలో ఏ మాత్రం కాంప్రమైజ్ లేకుండా దే గివ్ యూ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. విజిట్ ఇండియా టుడే 151 North Nolan Drive, South Lake, Texas, or call them at 817-819-8888.
4: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3, Louisville, Texas, అమెరికాలో తెలుగునిస్తాం.
1: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
5: Chappan sir, what you'd like to order?
6: Bhaiya, any specials me daggara?
5: Actually there are many. Hot idli, ghee dosa, medu vada, A to B executed special thali, bisbella bha, cheese dosa, paneer dosa, honey chili garlic lotus stem, amki mani tikka, chami kabab paratha.
6: Ha, enu bro, enni cheppino, nenu specials maatrame adina.
5: Inga unnai, cheppantara? Meer eppudaina authentic vegetarian, jain or vegan food crave chestunnarante,
7: Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A2B Adyar Anand Bhavan's Weekend Breakfast Buffet. Fresh, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
8: Main nalguru eppudu restaurant kellalanukunna pedda challenge. Endukante okalaki vegetarian kavali, okalaki non-veg kavali, okalaki spicy kavali, okalaki Chinese kavali. Yela, one solution. All varieties in one place. Swadeshi restaurant. Taste lo OG, quality lo OG,

గట్టిగా తిప్పితే ఈరోజు 9th కదా, మూడంటే మూడు నాలుగు రోజుల్లో ఉన్న వినాయక చవితి సందర్భంలో ఎవరికి వాడు మండపాలు పెట్టి చందాలకు పిలిచి అడవడంతా చేయడానికి ప్లాన్లు అవి చేస్తూ ఉంటాడు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ మండపాల్లో ఎలాంటి పాటలు పిలిగేస్తారు అనేది పెద్ద క్వశ్చన్. ప్రతి సంవత్సరం ఇది ఒక పెద్ద డిస్కషన్ అయిపోతుంది. పీపుల్ విల్ ఎండ్ అప్ ప్లేయింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఐటమ్ సాంగ్స్ ఇన్ ద మండపం. మనకు కూడా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. సో మీరు గత 10 ఏళ్ళ నుంచో 15 నుంచో ఇంట్లో చేస్తున్నారు, బయట చేస్తున్నారు, మీ కమ్యూనిటీలో చేస్తున్నారు అని అంటే, అసలు ఈ రోజు నిజంగానే వినాయక చవితి రోజు పెట్టుకోగలిగే దేవుడి పాటలు, అది సినిమా అయినా పర్లేదు, దేవుడి పాటలు ఏ ఉన్నాయి అనేది ఈరోజు కొంచెం గెస్ట్ వర్క్ చెప్పండి. ఓకే, సో నా సైడ్ నుంచి ఒక పాటతో స్టార్ట్ చేద్దామని ఉంది, అదేంటో ఇప్పుడే ప్లే చేస్తా చిన్న టీజర్ లాగా, వినండి.

ఒక ఐకానిక్ సాంగ్ దట్ ఆల్వేస్ సేవ్డ్ మీ ఫ్రమ్ ఎనీథింగ్ దట్ హ్యాస్ హ్యాపెండ్. సో అదే జై చిరంజీవ మూవీ నుంచి. అసలు ఈ పాట థ్యాంక్స్ అండి వినాయక చవితి కోసం మన కోసం తయారు చేశారు అన్నట్టుంటది. సో ఈ పాట వేసుకున్నాం అంటే ఆబ్వియస్లీ వినాయకుడు మళ్ళీ ఏం తిట్టాడు. ఓకే

అది. సో జయచర్య వచ్చి జై జై జై గణేష్ అనేది అయితే మాత్రం మోస్ట్ అప్రూవ్డ్ సాంగ్ ఇన్ ఆల్ ద మండపమ్స్ టు ప్లే. సో ఇలా వినాయకుడి పాటలు కావచ్చు, రిలేటెడ్ పాటలు కావచ్చు, సినిమాల్లో ఉన్న భక్తి పాటలు ఏమన్నాయి దగ్గర యాక్చువల్లీ ప్లే ఇన్ ద మండపం అనేది ఈరోజు తాపత్రయం. ఫస్ట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను, నెక్స్ట్ గేమ్ మీరు కంటిన్యూ చేయండి. 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3, దట్ ఇస్ నెంబర్ వన్ రేడియో స్టేషన్. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్.

అది లైఫ్ ఎంత సింపుల్ గా ఉంటే ఇలాంటి పాటలు దొరికేసాయి అనుకోండి, ప్రశాంతంగా మనం వెతుక్కోవాల్సిన అవసరం ఉంటుంది, ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు, హ్యాపీగా వెళ్ళిపోతుంటుంది కదా. కానీ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ప్రాపర్ దేవుడు పాటలు దొరక్క మండపంలో ప్లే చేయడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు. ఇందాక ఎవరు కాల్ ఫోన్ చేస్తారు, బట్ ఈయన ఎత్తులోపు మొహమాట పడ్డారు, ఎందుకు మొహమాట పడ్డారు నాకు అర్థం కాలేదు. సో ఇలా జయ చంద్రేవల జయ జయ జయ గణేష పాట ఉన్నట్టు మనకు కూడా సింపుల్ గా ఇంకొక పాట ఉంటే బాగుంటుంది కదా అని వెతికితే ఇంకోటి ఉంది, కూలి నెంబర్ 1 సినిమాలో దండాలయ్యా ఉండ్రాలయ్యా దయించయ్యా దేవా. ఇలా సింపుల్ గా ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. డెడికేటెడ్ అంటే మనకు సినిమా పాటలు కావాలి, అది కూడా దేవుడు రిలేటెడ్ ఉండాలి, అది కూడా వినాయకుడి పాటలు కావాలి. ఇలా కావాలి అన్నప్పుడు ఆల్రెడీ సినిమాలు ఇలాంటి పాటలు కొంచెం ఎక్కువ చేశారనుకోండి, బాగుంటుంది కదా, ప్రశాంతంగా ఉంటుంది. అంటే మొత్తం పాట చేయడానికి కుదరకపోయినా సరే, ఇప్పుడు పోకిరి సినిమాలో గణపతి బప్ప మోర్య మోర్య మోర్య మోర్య మోర్య మోర్య మోర్య ఇట్లా వేసుకోవడం బాగుంటుంది. సో ఈరోజు సరదాగా గేమ్ ఏమి ఆడుతున్నాం అంటే సినిమాల్లో ఉన్న వినాయకుడు పాటలు ఏమున్నాయి, సో దాట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఐటమ్ సాంగ్స్ కాస్త భక్తి పాటలే కానీ సినిమా పాటలు ప్లే చేసుకోవడానికి ఏమున్నాయని అడుగుతున్నాను అనమాట. సో మీ మండపాల్లో మీరు పెట్టుకునే ప్లేలిస్ట్ లో మీరు ప్రిఫర్ చేసే సాంగ్స్ ఏంటి సరదా కాల్ చేసి చెప్పండి. 9763619666 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఐమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 3 డల్స్ నంబర్ 1 రేడియో స్టేషన్. ఇప్పుడు ప్లే చేసినా సరే వినాయక చవితి వదిలేస్తాను అనుకోద్దు, అదే ప్లేలిస్ట్ ప్లే చేస్తాను.

ఈక్వల్లీ నెంబర్ వన్ పాటల లాగా ఇలా సింపుల్ గా ఉంటే బాగుంటుంది కదా. వినాయక చవితి రాగానే మండపం దగ్గర అసలు ఎలాంటి పాటలు పెట్టాలరా బాబు, కమ్యూనిటీలో చెడగొట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి రా బాబు అనేది పెద్ద డిస్కషన్. దాని తోడు మనలో చిన్న లైట్ వ్యాన్ సెట్ చేస్తారు, ఆ వ్యాన్ లో పాటలు పెడతారు, పెట్టి ముందేసుకెళ్తారు నామినర్. సో ఓ పక్కనేమో మనకి సినిమా పాటలు పెట్టకపోతే మనసు తప్పదు, అలాగే సినిమాలో ఎక్కువ దేవుడి పాటలు ఉన్నాయా లేదా అంటే అది వస్తుంది మనకు. సో ఇలా మండపాల్లో సినిమా నుంచి పెట్టగలిగే పాటలు, బట్ ఆల్సో కొంచెం దేవుడు డివైన్ టచ్ ఉన్న సాంగ్స్ ఏం ప్లే చేయొచ్చు అని అడుగుతున్నాను అనమాట. సో అలాంటివే ఒక లిస్ట్ రెడీ చేసి నేను ప్లే చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ప్లే చేసే ఒక సాంగ్, ఇందులో పాట మధ్యలో వస్తుంది గణపతి బప్ప మోరియా మోరియా మోరియా మోరియా మోరియా. ఈ దేశం వల్ల పాట ఎవరైనా గెస్ట్ చేస్తారు చూద్దాం.

అది. సో ఇది ఏ సినిమాలో పాటో నాకు చెప్పేస్తే ఇది మండపం దగ్గర ప్లే చేయాలా లేదా అనేది మనం డిసైడ్ అవుదాం. బట్ బిఫోర్ దాట్ ఇంకొక దేవుడు సినిమా నుంచి పాట, అండ్ పర్లేదు అంటే మరీ వినాయకుడు పాట కాదు కానీ వన్ ఆఫ్ ద ఐకానిక్ సాంగ్స్ దట్ ఇళ్ళరాజా గారు హెస్ ఎవర్ కంపోజ్డ్ అండ్ స్టిల్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సన్ బై శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు. బ్యూటిఫుల్ ట్రాక్ కమింగ్ అప్ ఫ్రమ్ ద మూవీ శ్రీరామ రంజు. ఓన్లీ ఆన్ రేడియో 107.9 3 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు.

0: ఇది స్వాగతం రామ కనవే మీరా అదేనా? కానీ ఏమంటు కాబట్టే అండి, నిజంగా దేవుడి పేరు చెప్పి ఇలాంటి ఏమో మండపాల దగ్గర ఐటమ్ సాంగ్స్ విన్నప్పుడు అనిపిస్తుంది అండి, మామూలుగా మండెక్కదు అనమాట.
1: అవుననుకో, బట్ కొన్నిసార్లు డాన్స్ నెంబర్స్ లాగా వేస్తారు, అందరూ డాన్స్ చేయాలి వినాయకుడి ముందు అన్నట్టు. బట్ యా షూర్, అవును అది కాస్త తర్వాత తర్వాత జనాలకి ఎలా అయిపోయి దేవుడు మండపం పాటలు అనే కాన్సెప్ట్ పోయి పాటలు వేయాలి, జోరున్న పాటలు వేయాలి అన్నట్టు అయిపోయింది. సో
0: యా అగ్రీ విత్ యువర్ లాజిక్ అండి. థ్యాంక్ యూ సార్. యా సో యాక్చువల్లీ కొంతమంది దీనికి విరుడు కనిపెట్టారు, ఏంటో తెలుసా, ఎలాగో సినిమా వాళ్ళు వినాయకుడికి రిలేటెడ్ గా పాటలు ఎక్కువ చేయట్లేదు, దేవుడికి రిలేటెడ్ ఎక్కువ పాటలు చేయట్లేదు అని చెప్పి అది అవ్వడానికి ఐటమ్ సాంగ్ అయినా సరే దాన్ని వినాయకుడు లిరిక్స్ తో మార్చేస్తారు. పట్టు పట్టు పట్టు స్వామి కాళ్ళు, పట్టు స్వామిలో నిదీక్ష ఉందిరా అని ఇట్లా మొత్తం మార్చేస్తారు అనమాట. సో ఆ విధంగా మేము ఎక్కడ వింటామండి ఆ పాట కాదు కదా, దానికి దీనికి సంబంధం లేదన్నారు. సో తక్కువలో తక్కువ అట్లీస్ట్ వీ డోంట్ గెట్ టు లిసన్ దట్ కైండ్ ఆఫ్ లిరిక్స్. బట్ ఐ థింక్ టాలీవుడ్ నీడ్స్ టు ప్రొడ్యూస్ మోర్ వినాయకుడు రిలేటెడ్ సాంగ్స్ ఆర్ మోర్ దేవుడు రిలేటెడ్ సాంగ్స్ సో దట్ వీ కెన్ యూజ్ ఇట్. పీరియడ్ సినిమాలు కాకుండా దాంతోపాటు భక్తి సినిమాలు కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉండండి. అంటే ఎంతో కొంత దేవుడి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది సినిమాల్లో, దేవుడి ఇన్ఫ్లుయెన్స్ తో పాటు ఒక ఫుల్ లెంగ్త్ 4 మినిట్స్ సాంగ్, 5 మినిట్స్ సాంగ్ ఇట్లాంటివి ఇయర్ అంటే సంవత్సరానికి రిలీజ్ అయిన 150 సినిమాల్లో 20 సినిమాలు అట్లీస్ట్ మనకు 20 పాటలు దొరికాయంటే ప్రతి పండుగకి సెట్ కదా, మీరేమంటారు కదా. ఇప్పుడు శ్రీరామ్ దాస్ అనే సినిమా ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో నాగార్జున చేయడం వల్ల 20 పాటలు ఉంటాయి అందులో, ఎప్పుడైనా వాడుకోవచ్చు శ్రీరామ్ నవమి అవునా కదా. సో అలాగే ఇప్పుడు షిరిడి సాయి అని చెప్పి ఇంకో సినిమా చేస్తారు నాగార్జున గారు, అందరూ ఉంటాయి. ఎప్పుడైనా సరే సాయిబాబు బర్త్డే అన్నప్పుడు మనం వాడుకోవచ్చు కదా. ఇలాగా వినాయక చవితి టైంలో కూడా కొంచెం ఐటమ్ సాంగ్స్ భారత నుండి బారి నుండి మనం బయట తీసుకురావాలంటే కొంచెం టాలీవుడ్ ది హ్యాస్ టు ఫోకస్ ఆన్ ప్రొడ్యూసింగ్ గుడ్ సాంగ్స్ ఫర్ ద అకేషన్ ఆల్సో. ఇన్ని రోజులు అని చెప్పి జయచర్య నుంచి సాంగ్ వేస్తాం అయితే మనం బోర్పడదని కాదు, మనకు కూడా వెరైటీ కావాలి కదా, స్వామి కూడా వెరైటీ కావాలి కదా. అంటే కొంతమంది ఏం చెప్తారంటే లాజిక్, సార్ మేము వేద్దామని అనుకుంటాం సార్, మరీ దేవుడు పాఠం పెడితే స్వామి కూడా నిద్రపోతాడు, జోష్ కావాలి కాబట్టి ఇలాంటి సాంగ్స్ అని పెడుతున్నాను సార్ అని చెప్పి లాజిక్ చెప్తారు. సో ఎక్కడ ఫ్రీడమ్ ఉండదు, చంద అడిగే దగ్గర చంద అయింది ఇస్తే ఫ్రీడమ్ ఉండదు, మళ్ళీ వాళ్ళు బయట పెట్టే సౌండ్ లో ఫ్రీడమ్ ఉండదు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళు పెట్టే సాంగ్స్ అసలు ఫ్రీడమే ఉండదు, అంత వాళ్ళ ఇష్టం అంతే. లాస్ట్లీ ఏదైనా ఒకటి ఇస్తారా అని అంటే అంత అయిపోయింది కదా, చేతికి వచ్చి ఇస్తారు కదా చిన్న పులిహార అదొకటి, అది కూడా లాస్ట్ 3 ఇయర్స్ నుంచి తినట్లేదు. మామూలు చంద అడుగుతారు కానీ అది నేను ఏ రోజు తినలేదు అనమాట. నేను సంగతి సరే ఈసారైనా సరే డాలస్ లో పద్ధతిగా ప్లాన్ చేసినప్పుడు నేను కాస్త దేవుడు రిలేటెడ్ పాటలు మీ కమ్యూనిటీలో పెట్టుకోండి, ఆ నిమజ్జనం చేసేటప్పుడు కూడా ప్లాన్ చేసుకుని తగ్గట్టుగా. అండ్ ట్రంప్ గారు ఊళ్ళో ఉన్నారంటగా మాట్లాడదాం, మిట్టిన రెడ్డి రేడియో సెవెన్ 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటారు. కాసేపట్లో యాడ్స్ మనకు వస్తున్నాయి, కాస్త అటు పక్క iOS ఇటు పక్క ఆండ్రాయిడ్ లోను రేడియో సెవెన్ డౌన్లోడ్ చేసుకోండి, సౌండ్స్ లైక్ హోమ్ అనేసుకోండి, అంతేనా, మిస్ అవ్వద్దు, రెగ్యులర్ గా వెళ్ళి ఉండండి. బెంగుళూరు రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 9 AM.

0: You're listening to Radio Suripi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Amma, Saturday movie?
4: Mm-mm, Manapadi class.
3: Amma, Old McDonald had a farm.
4: Uppu Kappu Rambu. Telugu Padyam Cheppu.
3: Uppu Kappu Rambu.
4: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Teluguni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
5: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
4: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support at mypursue.com.
6: Chudu chedu velutu

దేవదాదర వినాష్ డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. నేను మొన్న మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను మాస్టర్ ఒక 2 డేస్ కి, అంటే మండే ట్యూస్డే టెక్నికల్లీ. నేను నిన్న కూడా షో అక్కడ నుంచి చేశాను అనమాట. సో ఐ వాస్ లైక్ వెరీ క్యూరియస్ సెకండ్ షోస్ ఎస్పెషల్లీ ఈ మధ్యన సినిమాలు జనాలు థియేటర్కి వచ్చి ఎలా చూస్తున్నారు ఏంటి అని చెప్పి మా ఊరిలో మా అమ్మ వాళ్ళ ఊరిలో ప్రతిసారే నాకు సెకండ్ షోస్కి వెళ్ళడం అలవాటు. అంటే ఆబ్వియస్లీ పని అంతా అయిపోయిన తర్వాత అరే సినిమా చూద్దామని చెప్పి వచ్చేది ఆ టైంకి కదా. సో ఎంతమంది వస్తున్నారు ఏంటి అని చెప్పి ఒక చిన్న థియరీ కింద వెళ్తా అనమాట. సో అలా బెథ్లెహేమ్ కుటుంబ యూనిట్కి వెళ్ళా. ట్రస్ట్ మీ, సిటీలో మనం అంటే ఇప్పుడు హైదరాబాద్ లో డిఫరెంట్, డాలస్ ఇంకా డిఫరెంట్ కదా. ఇప్పుడు సిటీలో 300-350 పెట్టి దొరికే సీట్లు కన్నా 150 రూపాయలకి టౌన్ లో దొరుకుతాయండి సీట్లు. రిటర్న్ లో పెద్ద సోఫా వేసాడు అనమాట. సోఫా అద్దరిపోయింది అసలు మొత్తం థియేటర్ అంతా నాకే ఉన్నట్టుంది. బట్ జనాలు ఫ్యామిలీకి పిచ్చులు వచ్చారు కానీ ఒక 30 మెంబర్స్ అట్లా ఉండేది సెకండ్ షో. బికాస్ ఆబ్వియస్లీ మలయాళం సినిమా నాట్ అన్ ఓన్ హీరో, మమితా బైజు ఉన్నా కూడా జనాలు కొంచెం రిలక్టెంట్ గా ఉన్నారనే చెప్పాలి. బట్ వాట్ అన్ ఎక్స్పీరియన్స్ మ్యాన్. అంటే చాలా చోట్ల ఒకటేమనిపిస్తుంది అంటే సినిమాలు ఎందుకు ఆడాలనిపిస్తుంది అంటే ఈవెన్ టౌన్స్ లో కూడా కాస్త మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి వాళ్ళు పాపం ఎంత బాగా థియేటర్ రెడీ చేసుకుంటున్నారు. ఆ సినిమాలు ఆడితేనే ఆ థియేటర్లు బతుకుతాయని చెప్పి చాలా క్లియర్గా హిట్ అయింది అనమాట నాకు, చాలా క్లియర్గా హిట్ అయింది. సో అసలు ఆడియో సినిమాలు ఎక్కువ రావాలి అండ్ జనాలు ఎక్కువ థియేటర్కి రావాలి అనేది చాలా బలంగా కోరుకుంటున్నా. అండ్ యా, అలా బలంగా కోరుకున్న విషయాల్లో ఇప్పుడు లైనప్ లో కొన్ని సినిమాలు ఉన్నాయండి కమింగ్ అప్ 1 by 1 విత్ రిలీజ్ డేట్ అండ్ హౌ ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్, అవన్నీ మాట్లాడుతాను. బట్ బిఫోర్ దాట్ బెథ్లెహేమ్ కుటుంబ యూనిట్ అనే సినిమా నివిన్ పాలి అండ్ మమతా బైజు కలిపి చేశారు. సింపుల్ గా చెప్పాలి అంటే కేరళలో షూట్ చేసిన ఒక నిన్నే పెళ్ళాడతాలంటే సినిమా ఓకే బాగుంటుంది, ఇది దేకిచ్చేయండి. ప్రిఫరబ్లీ తెలుగులో చూసినా కూడా మంచి డబ్బింగే చేశారు, బాగుంటుంది, బ్రేక్ ఇవ్వండి. నేను మనడాగా చూస్తాను అనుకుని పైన చూసా. అండ్ ఇంట్రెస్టింగ్ విషయం అంటే సినిమా నాకు నచ్చిందా లేదా అన్న విషయం అన్ని అంటే నాకు కొన్ని విషయాలపై డౌట్ ఉన్నా కానీ, బట్ యాజ్ అ హోల్ గా సినిమా అయిపోయిన తర్వాత హీరో హీరోయిన్ పేరు మట్టుకు నాకు ఇట్ కెప్ట్ రన్నింగ్ ఇన్ మై హెడ్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఎమోషన్ ఎందుకో ఇట్ కేమ్ బ్యాక్ టు మీ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్, ఐ డోంట్ నో వై. సో ఆ లెక్కను చూస్తే ఇది మంచి కంఫర్ట్ సినిమానే నేను అనుకుంటున్నాను మరి. సో మిగతా వాళ్ళు మీ చూసి డిసైడ్ చేయాలి. ఇప్పుడైతే మాత్రం ఆ మూవీ నుంచి ఒక మంచి పాట కమింగ్ ఫర్ యూ అండ్ బ్యాక్ టు బ్యాక్ ఒక సూర్య గారి పాట ఎందుకు వేస్తానో చెప్తా తర్వాత.

Yes, dear Daradharna Studio W Morning Vibes only on Radio Surabhi 107.93, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas Metro. అండ్ నీటి ఎంతో సూర్య గారి పాట ఎందుకు ప్లే చేశాను దాని గురించి చెప్పాలి అని అంటే అసలు కన్సిస్టెన్సీ సూర్య గారు, సూర్య గారు ఈజ్ కన్సిస్టెన్సీ. ఇంటికి మించి పెద్ద డెఫినేషన్ లేదు. సూర్య గారి ఫ్యాన్స్ మాత్రం ఇయర్ అసలు ఇయర్ రేంజ్ పండగ అంటే ఆ రేంజ్ పండగ అనమాట. సో ఫస్ట్ సినిమా ప్రాపర్ తమిళ్ ఆడియన్స్ కి కావాల్సిందంతా ఇచ్చేసి తెలుగు ఆడియన్స్ కూడా కొంచెం డెలివరీ చేసిన వీరభద్రుడు కరు. దాని తర్వాత తెలుగు ఆడియన్స్ కావాల్సినంత ఎక్కువ డెలివరీ చేసి తమిళ్ ఆడియన్స్ కూడా బ్యాలెన్స్ చేసిన సినిమా విశ్వరాజ్ అండ్ సన్స్. ఇప్పుడు కేరళ ఆడియన్స్ ని, తమిళ ఆడియన్స్ ని, తెలుగు ఆడియన్స్ ని మొత్తం బేసిక్ స్టైలిస్ట్ మేకింగ్ కావాలనుకునే ఆడియన్స్ అందరినీ బ్యాలెన్స్ చేయడానికి విత్ ఇన్ నో టైం ఇది మన్ననా లాస్ట్ నెల కదా రిలీజ్ అయింది విశ్వనాథన్ సన్స్. నవంబర్ కల్లా సూర్య గారి నెక్స్ట్ సినిమా రిలీజ్ అయిపోతుంది. అండ్ ఆ సినిమా పేరు సీన్, ఎస్సీఎంఈ సీన్. సో ఏ డైరెక్టర్ తో అంటే ఆవేశం అనే ఒక సినిమా వచ్చింది ఫార్ఫాజ్ ఉంది, తెలుగులో కూడా రీమేక్ చేయడానికి చాలా ప్రయత్నించారు బట్ అవ్వలేదు కానీ అవుతుందో తెలియదు కానీ. బట్ ఆ డైరెక్టర్ మాత్రం సూర్య గారి నెక్స్ట్ సినిమా తీసారు, షూటింగ్ అయిపోయింది, టపటప టపటప షూట్ అయిపోయి ఇప్పుడు నవంబర్ 6th న రిలీజ్ కి రెడీ. 2 మంత్స్ లో దగ్గర దగ్గర ప్రీ ప్రొడక్షన్ అవ్వగొట్టుకుని రచ్చ రంబోలా చేయడానికి అయితే ఫిక్స్ అయిపోయారు. ఐ థింక్ అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా స్లేట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది టు వాచ్ ఫిల్మ్స్. ఎస్పెషల్లీ సెప్టెంబర్ నుంచే స్లేట్ గట్టిగా ఉంది. ఇంకా సినిమాల కోసం థియేటర్కి వెళ్తానే ఉండడం అదైతే ఫర్ షూర్, అదైతే ఫర్ షూర్ అంది. ఓన్లీ థింగ్ ఇస్ దట్ సినిమా కనుక 70% to 80% సాటిస్ఫై చేసిందా ఇంకా చూసుకోకర్లేదు, తిరిగేలేదు, అది మ్యాటర్. అండ్ ఇప్పుడైతే మాత్రం సూర్య గారి ఫ్యాన్స్ అందరికి మరి బ్యాక్ టు బ్యాక్ ఒక పాట వేసిన తర్వాత ఇంకొక పాట కూడా ప్లాన్ చేయాలి కదా. కమింగ్ అప్ ఫ్రమ్ ద మూవీ విశ్వనాథన్ సన్స్ నుంచి ఒక పాట, దాని తర్వాత కార్తీక్ గారి ఒక పాట కుదిరితే వేస్తా ఇఫ్ టైం పర్మిట్స్, లేదా మాట్లాడదాం. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.93 రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్.

0: digital leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
4: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
3: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ అట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు. దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పటిదాకా నువ్వు చేసిన ఆఫర్ లెటర్లు
5: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
7: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
8: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
7: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది. జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
9: అందరికీ నమస్కారం. నేను వాణి ముప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ వ్యాంకోవర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
10: Yes, we are back with Dada Avinash to DMW Morning Vibe. So, you know, only on Radio Surabhi 107.9 as you did.

లేదు. సో అలా అక్టోబర్ 16 రణబాలి ఇలా వన్ బై వన్ సినిమా లిస్ట్ అసలు మామూలు లైన్అప్ లేదు అనమాట అంటిల్ డిసెంబర్ వరకు. డిసెంబర్ ఎండ్ కూడా దేర్ ఆర్ టూ రిలీజెస్, ఒకటి బాలకృష్ణ గారి దాదా అండ్ కింగ్ 100. అసలు జామ్ ప్యాక్డ్ జింగ్ బ్యాంగ్ లాగా ఉండబోతుంది అనమాట. సో మంత్ కు ఒక రెండు సినిమాలు బ్లాక్ బస్టర్లు అయినా అసలు జనరల్ థియేటర్కి వెళ్ళడం అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని అయితే క్లారిటీ వచ్చింది అనమాట. అదే సంగతి ఇందాకే రణబాలి టీజర్ చూసాను మాస్టర్, నేను ఎక్కువ మాట్లాడాలనుకోవట్లే, అది ఈసారి మాత్రం అసలు ఎక్కువ మాట్లాడాలనుకోవట్లే. జస్ట్ లైక్ విజయ్ దేవరకొండ ఈసారి నేను కూడా ఎక్కువ మాట్లాడాలనుకోవట్లే. బట్ బ్యాక్ టు బ్యాక్ పాటలు అయితే ప్లే చేస్తా, ఒకటి పారడైస్ నుంచి ఇంకోటి రణబాలి నుంచి ఉన్న ఒక చిన్న పాట, బికాస్ ఇట్స్ అ వెరీ స్మాల్ సాంగ్, ఇంకొక పాట యాడ్ చేసి ప్లే చేస్తా. సో యూ విల్ హ్యావ్ 3 సాంగ్స్ ఇన్ లైన్ అప్ అండ్ వి టాక్ ఓన్లీ ఆన్ రేడియో సర్వీ 107.9 FM డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. ఇప్పుడైతే ఒక పాట కమింగ్ అప్ ఫర్ యూ ఫ్రమ్ ద మూవీ పారడైజ్, జగన్ రెడీ అయిపోయాడు మరి.

గంటనే విల్లాలి వీరనే వీరమణి గంటనే ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు అత్త.

ఒక పక్క రణబాలి టీజర్, ఇంకో పక్క ఇందాక సూర్యగారి టీజర్ వచ్చింది. అసలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్లు ఉన్నాయి. అసలు మామూలు కాదు, వీటన్నిటి మధ్యలో ఈ రోజు రావాల్సిన ఒక టీజర్ రాలేదు. అది మరి రేపంటారా ఎల్లుండి అంటారా తెలియదు కానీ. సో ఇట్లు వచ్చిన మూవీ టీజర్ యాక్చువల్లీ ఈరోజు రిలీజ్ అవ్వాలి. దాని నుంచే మీరు ఈ పాట విన్నారు హైరే హైరే హైరే అని. అసలు ఈ సినిమా గురించి నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే కొంచెం క్లోజ్ గా లైట్ గా వర్క్ చేశాను డైరెక్టర్ గారితో కాబట్టి. బికాస్ దీనికి సంబంధించిన లిరికల్ వీడియోస్ మీరు నెట్ లో చూసే ఉన్నాయో, దట్ అవర్ టీమ్ డిడ్ ఇట్. సో చూడండి నేను వస్తుంది. దాని దాటిపాటు కొద్ది రోజులు ఇంకొక సాంగ్ ఉంది టీజర్ తర్వాత, అది కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దాని పేరు పేరు పట్టు చెప్తాను, ఇంకా అందరి నుంచి డీటెయిల్స్ చెప్పలేను, వెళ్ళొచ్చుంది అని. సో ఇలాంటి కొన్ని ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ సందర్భంగా ముందు ఇంకా అసలు ఎవరు ఎంత తలకెళ్ళు తపస్సు చేసినా చెప్పలేని టాపిక్స్ సినిమాకి రిలేటెడ్ నేనే చెప్తాను. అది మన షో స్పెషాలిటీ. రేడియో సర్వీస్ సౌండ్స్ లైక్ హోమ్ కాదు, హోమ్ మాత్రమే కాదు, హోమ్ లాంటి టీఎఫ్ఐ గురించి కూడా మోస్ట్ ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్, మోస్ట్ ఆన్ గ్రౌండ్ ఇన్ఫర్మేషన్, మోస్ట్ రియల్ అండ్ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ మనమే ఇస్తాం, అవినాష్ మాత్రమే ఇస్తాడు. సో అది మ్యాటర్. ఓకే, రేడియో సర్వీస్ సౌండ్స్ లైక్ హోమ్ డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్స్ వినండి, ఎందుకంటే మీరు హార్డ్ కోర్ టీఎఫ్ఐ ఫ్యాన్ అయితే నా షో మిస్ అవ్వదు. దట్స్ వన్ థింగ్ రిటర్న్ దట్ ఈస్ దేర్. ఓకే, బ్యాక్ టు బ్యాక్ మంచి పాటలు వస్తున్నాయి మీకోసం. అండ్ ఇప్పుడు ప్లేయర్స్ ఇట్లా నుంచి చిన్ని చిన్ని ఇంకొక సాంగ్ వస్తుంది, దాంతో మాట్లాడదాం. మాట్లాడడం కదా, రేపే కలుద్దాం. బ్యాక్ టు బ్యాక్ రెండు పాటలు వస్తుంది మీకోసం. ఓన్లీ ఆన్ రేడియో సర్వీస్ సౌండ్స్ లైక్ హోమ్. ఇన్స్టాగ్రామ్ ఉన్న హ్యాండిల్ అవినాష్ మంచిరాజు ఫాలో అవుతుండండి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
4: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Isthinamma Vainam, Putsukundi Vainam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
5: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
6: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్. ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
4: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
5: What is this address again?
4: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
5: Sure.
4: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
5: Idi office party a leka jatra?
4: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
6: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabotham. Keep listening me next time, Radio Surabhi.
7: You're listening to Radio Surabhi 107.9 FM, HD3.
8: Mr. Avinash, mee meeda oka kshaminchirani abhyogam moopabadindi. Oka varamlo bavarchiki 5 saarlu visit chesina abhyogam. Deeniki mee sanjashi enti?
9: Guilty, Your Honor.
10: Guilty of good taste.
9: Yes.
10: Okoroju biryani ani. Okoroju buy to get one offer ani. Inkokoroju unlimited homestyle thali ani. Street style pani puri ani.
9: Yela aganu mahasaya, yela aganu.
4: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi. Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
8: What is this address again?
4: Bavarchi Indian Cuisine. 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.
11: Andariki namaskaram. Nenu Vani Muppala. మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
12: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
5: Istinamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.

కొంగ చిట్టి కొంగ కొంగు చాటు దొంగ వల్లలేవి సిరినద్ద కొంగ చిట్టి కొంగ కొంగు చాటు దొంగ వల్లలేవి సిరినద్దా.

0: are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అందరికీ నమస్కారం. నేను వాణి ముప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంక్ వర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
4: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
5: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
5: పిచ్చి చందు, స్వదేశం మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: Mr. Avinash, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
8: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
9: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
8: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
10: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
7: What is this address again?
10: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard. One clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho. Powering possibilities with Radio Surabhi.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. Istinamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
3: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
1: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే.
3: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
7: Sure.
6: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
7: Idi office party ya leka jatra?
6: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
8: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
9: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్నీ ఆఫర్ లెటర్లు
8: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
6: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
10: అందరికి నమస్కారం. నేను ఉప్పుల మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
11: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
12: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
13: మోసం అంటే ఎందుకు? తెలియని వయసులో నేను ప్రేమించిన మోసం చేస్తామని తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా? నా ఫేవరెట్.
1: ఇప్పటి నుంచి?
0: ఇప్పటి నుంచి నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, మన దగ్గర నుంచి చెప్పనే లేదు. జూలియట్,
1: డాడ్
0: రిటర్న్ గిఫ్ట్.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
4: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
2: ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటకు వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న ఇర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ roots with VVF Agtech Inc. Palemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Palemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
2: తేడా వచ్చేసా. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3. సాంగ్స్ లైక్ హోమ్, చిల్లింగ్ టైమ్ విత్ ప్రణవీతు. ఒక చిక్కు ప్రశ్న అడుగుతా, మరి ఎంతమంది ఈ చిక్కు ప్రశ్నను విప్పగలరో చూద్దామా? రెడీ, అడిగేస్తున్నా. ఊరి చివర ఎర్ర చొక్క అబ్బాయి నోరు బాగా తెరుచుకుని ఉంటాడు, ఎవరికి తోచింది వాళ్ళు బాగా తినిపిస్తారు. మరి ఏంటది ప్రశ్న? మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మీకు చాలా దగ్గరైన ఆన్సర్. ఒకప్పుడు బాగా యూజ్ చేస్తాం, ఇప్పుడైతే ఎక్కడో కనిపిస్తుంది. ఈజీగా చెప్పేయచ్చు. సరే, ప్రశ్న మళ్ళీ చెప్తా వినండి. ఊరి చివర ఎర్ర చొక్క అబ్బాయి నోరు బార్ల తెరుచుకొని ఉంటాడు, ఎవరికి తోచింది వాళ్ళు బాగా తినిపిస్తారు. మరి నేనెవర్ని? చాలా సింపుల్ అండి, కనిపెట్టేది చూద్దాం. ఈలోగా నేను ఇలా వెళ్ళేసి అలా వచ్చేస్తా. అంతవరకు వింటూనే ఉండండి మన రేడియో సురభి 107.9 FM HD3.

ఏంటి పాటతో వచ్చారనుకుంటున్నారా? ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఈ పాట గనక ఒకప్పుడు విన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఆన్సర్ ఈజీగా తెలిసిపోతుంది. గెస్ వాట్, ఈ పాటకి సంబంధించిన మూవీనే ఆ ప్రశ్నకి సమాధానం. ఈజీగా వచ్చేస్తుంది కదా. సరైతే వెంటనే ఆన్సర్ చెప్తాను, మీరు కూడా గెస్ చేయండి. మీరు వింటున్నారు రేడియో సిలబీ 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్. మరి ఇందాక నేను ఒక చిక్కు ప్రశ్న అడిగాను కదా, ఊరి చివర ఎర్ర చుక్క అబ్బాయి నోరు బాగా తెరుచుకొని ఉంటాడు, ఎవరికి తోచింది వాళ్ళు బాగా తినిపిస్తారు ఏంటది అని. చాలా సింపుల్ అండి, పోస్ట్ బాక్స్. అర్థమైందా? పోస్ట్ మ్యాన్ మూవీలో నుంచి నేను ఇప్పుడు పాడిన సాంగ్ అనమాట. అందుకే క్లూ ఇచ్చాను, కనుక్కుంటారు కదా అని. కంగ్రాట్స్ కరెక్ట్ గా గెస్ చేసిన వాళ్ళందరికీ. మరి మరొక చిక్కు ప్రశ్నతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటా. అంతవరకు డోంట్ మిస్ మన రేడియో సిరబి 107.9 FM HD3 చిల్లింగ్ టైమ్ విత్ ప్రణవి. బై బై.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్. ప్రపంచంలో మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. సర్లేండి, నాకు తెలియని చాలా విషయాలు మీకేం తెలియంది కాదులేండి. ఇప్పుడు అలాంటి కొన్ని వింత ప్రశ్నలైతే మిమ్మల్ని నేను అడగడానికి వచ్చేసా. మరి కరెక్ట్ గా ఎవరు గెస్ట్ చేస్తారో చూద్దామా? రెడీ, అడిగేస్తున్నా. రాత్రి పగలు కామన్ అండి అందరికి, కానీ అసలు రాత్రి అంటేనే ఏంటో తెలియని దేశం ఒకటి ఉంది, మీకు తెలుసా? నాకు తెలుసు. ఏంటో చెప్పని చూద్దాం. అలాగే ఇంకొకటి కూడా అడుగుతాను. అడవులు కూడా లేని దేశం ఒకటి ఉందట, మరి ఏదో మీకు తెలుసా? మరి అది కూడా ఏదో కనిపెట్టేసి చెప్పేయండి చూద్దాం. ఈలోగా నేను చిటికలో వచ్చేస్తా. అంతవరకు వింటూనే ఉండండి మన రేడియో సిరబి 107.9 FM HD3.

0: 101.9 FM HD3.
1: మేము నలుగురం ఎప్పుడూ రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, కాజినెట్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
2: అందరికీ నమస్కారం. నేను వాణి ఉప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకువర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
0: Boring long drives ki, tiring work hours ki, okate solution. Radio Surabhi, America lo telugu restam.
3: You're listening to Radio Surabhi, 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
4: అక్క, లైవ్ డోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
5: ఇంకా వెయిట్ చేస్తావేంటి? తీసుకో.
1: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్, పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3, సౌండ్స్ లైక్ హోమ్. మరి ఇందాక నేను 2 ప్రశ్నలు అడిగాను కదా, మీలో ఎంత మంది కనిపెట్టారు? ఏంటి, 2 ఆన్సర్స్ దొరికేసాయా? సూపర్ అండి మీరు. మరి ప్రశ్నలు ఏంటంటే, అసలు రాత్రి అంటేనే ఏంటో తెలియని దేశం ఒకటి ఉంది, అలాగే ఇంకొకటి కూడా అడిగాను, అడవులు కూడా లేని, అసలు ఒక చిన్న అడవి కూడా లేని దేశం ఒకటి ఉందట. మరి వాటికి ఆన్సర్స్ ఎంతమంది గెస్ట్ చేశారో, నా ఆన్సర్ తో మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. వీటికి ఆన్సర్స్ వచ్చేసి, అడవులు లేని దేశం అయితే ఖతార్, అండ్ అసలు చీకటే పడని దేశం వచ్చేసి నార్వే. హే హే హే, కరెక్ట్ గా చెప్పారు కదా, చిన్న స్మైల్ వచ్చింది చూడండి మీ లిస్ట్ అయినా. సూపర్ అండి, ఈ క్వశ్చన్స్ అయితే నా మైండ్ కి వచ్చాక నేను చాలా గూగుల్ చేసి చూసాను. నిజంగానే 2, 3, 4 కి కూడా మిట్ట మధ్యాహ్నం ఎలా ఉంటుందో అలా ఫుల్ లైట్ లో ఉంది తెలుసా, నిజంగా చాలా వండర్ అయ్యానండి. అమేజింగ్, కంగ్రాట్స్ కరెక్ట్ గా గెస్ చేసిన వాళ్ళందరికీ. ఫాస్ట్ గా వచ్చేస్తా మరొక బ్యూటిఫుల్ ప్రశ్నతో. ఇలాగా వింటూనే ఉండండి మన రేడియో సిరబి 107.9 FM HD3.

మీరు వింటున్నారు రేడియో సిరబి 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న చాలా కష్టం అండి, బాగా ఆలోచించి మాత్రమే ఆన్సర్ చేయండి, సరేనా? జాగ్రత్త, అడిగేస్తున్నా, గెట్ రెడీ. ఏ సిటీ అండి మోస్ట్ డేంజరస్? మీరు విన్నది నిజమే, విచ్ సిటీ ఇస్ ద మోస్ట్ డేంజరస్ సిటీ? ఏంటండి అందరు అంత షాక్ అయ్యారు, అన్ని సిటీస్ డేంజరే కదా అని అంటున్నారా? లేదండి, నేను అడిగే సిటీ మాత్రమే చాలా చాలా చాలా డేంజరస్ సిటీ. బాగా థింక్ చేసి చెప్పండి, మళ్ళీ నేను ఆన్సర్ చెప్పగా మీరు ఫీల్ అవ్వకూడదు, అందుకే చెప్తున్నా. ఓకేనా? బాగా థింక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని కూడా ఈ ప్రశ్న అడిగి ఆన్సర్ రాబట్టండి. నేనైతే జస్ట్ అలా వెళ్లి ఇలా వచ్చేస్తాను మినిట్ లోనే. అంతవరకు వింటూనే ఉండండి మన రేడియో సిరబి 107.9 FM HD3. See you soon.

చెప్పాను కదా చాలా కష్టం, ఎవరు చెప్పలేరు అని. సర్లేండి, నేనే చెప్పేస్తా. ప్రశ్న ఏంటంటే, ఏ సిటీ మోస్ట్ డేంజరస్? విచ్ సిటీ ఇస్ ద మోస్ట్ డేంజరస్ సిటీ? దీనికి ఆన్సర్ నేను చెప్తా, నేను చెప్తా. ఓయ్ నువ్వెవరు? నువ్వు ఇందాక అడిగావు కదా అక్క, ఆ ప్రశ్నకి ఆన్సర్ నాకు తెలుసు. అవునా? సరే చెప్పు. విచ్ సిటీ ఇస్ ద మోస్ట్ డేంజరస్ సిటీ అని అడిగావు, మరి దానికి ఆన్సర్ వచ్చేసి? చెప్పు ఆన్సర్ ఏంటి. సింపుల్ అక్క, ఎలక్ట్రిసిటీ. వావ్, సూపర్! ఎలా చెప్పావు? అలా ఎలా గెస్ చేసావు? అలా చేసేసానక్క, కరెక్టే కదా? అవునా? మరి ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర, అడగనా? సరే అక్క, అలాగే అడుగు. కానీ ఇప్పుడు కాదు, ముందు మనం ఒక సాంగ్ విందాం, ఆ తర్వాత మళ్ళీ అడుగు. ఓకేనా? ఓకే, మరి మళ్ళీ కలుద్దాం. అంతవరకు వింటూనే ఉండండి మన రేడియో సురభి 107.9 FM SD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్స్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: తిస్తిలమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంతింతా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
4: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
1: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్. ఫేస్బుక్ సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ ఫ్యామిలీ ఎవ్రీ డే. ఇండియా బజార్, హమారా బజార్, హమారా ఘర్. త్రూ దర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్. ఫేస్బుక్ సర్చ్ ఇండియా బజార్ ఆర్ India Co. and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadline, one dashboard. One clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: Akka, nenachisa. Oh, nuvikkade unnavaa. మరి ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటక్క? నువ్వు నన్ను అడుగుతావా లేక నేనే నిన్ను అడగనా? ఏంటి, నాకే ఆఫర్ ఇస్తున్నావా? సర్లే, నువ్వే అడుగు. నేను విప్పలేని ప్రశ్న అంటూ ఏమీ లేదు. వెయిట్, మీరు వింటున్నారు రేడియో సిరబీ 107.9 FM HD3. సాంగ్స్ లైక్ హోమ్, చిల్లింగ్ టైమ్ విత్ ప్రణవి. మరైతే తిన అడిగే ఈ ప్రశ్నకి సమాధానం నేనే మాత్రమే కాదండి, మీరు కూడా గెస్ చేయాలి. ఇప్పుడు అడుగు చూడు, ఎలా చెక్క చెక్క చెప్పేస్తానో. నాతో పెట్టుకోకు. సరేనక్క, చూద్దాం. వాట్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్? అంతేనా? వెరీ సింపుల్. వాట్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్? అవునా? సరే, ఏంటో చెప్పు. ఏముంది, కార్బన్ డైఆక్సైడ్ బయట గాల్లో ఉంటుంది, చెట్ల పీల్చుకుని మనకి ఆక్సిజన్ ఇస్తాయి. సింపుల్ కాదు కదా, అక్కడే పప్పులో కాలేసావు. కాదా? మరి ఆన్సర్ ఏంటి? మీరు కూడా కనిపెట్టేయండి చూద్దాం. హే హే, ఆగాగు, ఎక్కడికి? ఆన్సర్ చెప్పకుండా వెళ్ళిపోతున్నావు. మళ్ళీ వస్తానక్క, ఈసారి మళ్ళీ వచ్చి నీకు ఆన్సర్ చెప్తా. ఇలాగా మీరు వాళ్ళు కూడా గెస్ చేయండి చూద్దాం. సరే అయితే, మీతో పాటు నేను కూడా ఆన్సర్ గెస్ చేయాలి ఇప్పుడు. మరి అంతవరకు వింటూనే ఉందాం మన రేడియో సిరబీని 107.9 FM HD3. హే హే, ఆగవే, ఆన్సర్ చెప్పిపో.

వయసు ఆన్సర్ చెప్పకుండా ఎక్కడికి పారిపోతున్నావు? అయ్యో నీ పారిపోలేదక్క. సరే ఆన్సర్ ఏంటి చెప్పక్క. వెయిట్, మీరు వింటున్నారు రేడియో సిరబి 107.9 FM SD3, సౌండ్స్ లైక్ హోమ్ చిల్లింగ్ టైమ్ విత్ ప్రణవీలో. అసలు క్వశ్చన్ ఏంటో చెప్పు. వాట్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్? మరి దానికి ఆన్సర్ నేను చెప్పమంటావా? చెప్పు తల్లి, త్వరగా చెప్పు, బుర్ర బద్దలైపోతుంది. చెప్తున్నా. కార్బన్ డైఆక్సైడ్ అంటే ఏంటంటే, ఏ పర్సన్ బోర్న్ ఇన్ కార్ అండ్ డై ఇన్ అవుట్ సైడ్ ఇస్ కాల్డ్ కార్బన్ డైఆక్సైడ్. వాట్? ఏ పర్సన్ బర్న్ ఇన్ కార్ అండ్ డై ఇన్ అవుట్ సైడ్ ఇస్ కాల్డ్ కార్బన్ డైఆక్సైడ్. అంతేనక్క, ఇది కూడా ఒక ఆన్సరేనా? కంగ్రాట్స్, ఈ ఆన్సర్ కరెక్ట్ గా గెస్ చేసిన వాళ్ళందరికీ. తల్లి, ప్రపంచంలో ఇంత చక్కగా దీనికి ఆన్సర్ చెప్పిన దానివి ఫస్ట్ నువ్వే. నిన్ను మరేంటండి, మీరు కూడా అదే ఆన్సర్ గెస్ చేశారా? ఇంకేంటి లేట్, ఇలాంటి ఫన్నీ పొడుపు కథలు ఇక్కడితో ఆగిపోకూడదు కదా. మన యుద్ధం ఇంకా చేయాల్సిందే. సేమ్ క్వశ్చన్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ని కూడా అడిగేయండి. మేక్ ఫన్. మళ్ళీ కలుద్దాం. అంతవరకు వింటూనే ఉండండి మన రేడియో సిరబి 107.9 FM SD3.

మీరు వింటున్నారు రేడియో సిరబి 107.9 FM HD3. సో మా సిస్టర్ లాగా చాలా సింపుల్ పొడుపు కదా అడగనా, చాలా ఈజీ, మన డైలీ వాడుక భాష అండి ఇది. మీరు చెప్పేస్తారని నాకు బాగా తెలుసు. ఓకే, అడిగేస్తుందా, వాట్ ఈస్ GST? సో GST అబ్రివేషన్ ఏంటి? అదేనండి, ప్రతి ఒక్కరు యూజ్ చేసే వర్డే కదా ఇది. సో చాలా సింపుల్, కనిపెట్టేయండి. తెలియకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసి ఆన్సర్ కనుక్కోండి. GST అని అడిగానంటే మీకు తెలిసిన ఆన్సర్ అయితే కాదు, దాంట్లో సంథింగ్ స్పెషల్ ఉంటుంది. మరి నా ఆన్సర్ కోసం కావాలంటే మాత్రం కొంచెం వెయిట్ చేయండి. అంతవరకు వింటూనే ఉండండి మన రేడియో సిరబి 107.9 FM HD3.

0: ఆయన రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Amma, Saturday movie?
4: Manabadi class.
3: Amma, old McDonald had a farm.
4: Uppu kappu rambu. Telugu padyam cheppu.
3: Uppu kappu rambu.
4: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Teluguni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
1: Istinamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? I have. Munna, my friends and I kalisi bayatiki veldam anukunnam. And Dallas to beautiful hilltop views, ample banquet hall space, top notch taste, buffet options undi. Anni undalante inka ekkada untundi? Naaku dan answer telusu. My Trees Indian Cuisine. Vallaki telidu. So, break up not to be dramatic but to be realistic. Visit My Trees today and taste the difference. Authentic Indian flavors, stunning views, anni mee kosam wait chestunnayi. Mee daggarlo unna Irving, South Lake leda Frisco branches ni ippude visit cheyandi. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
5: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ app. It's your genie in the cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support@MyPursue.com.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 సురభి డి టూర్ కి ట్యూన్ ఇన్ అయి ఉన్నారు విత్ మీ ఆర్జే సుష్మా. సో ఈ రోజు వాట్ ఏ సడన్ సర్ప్రైజ్ అన్నట్టు నాకు కూడా సడన్ సర్ప్రైజ్ నేను వచ్చేసాను. అండ్ ఎస్, సో అందరం 5 o'clock అయిపోయింది కాబట్టి ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళిపోయే టైం కొంచెం, ఈ రోజు ఎంత పని చేసినా పర్లేదు ఇంకొక 2 రోజుల్లో వీకెండ్ వస్తుంది అని చెప్పి కొంచెం హ్యాపీగా అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లే టైం అనమాట. ఆల్మోస్ట్ వచ్చేసాం. సో థర్స్డే మార్నింగ్ రాగానే ఏముందులే వన్ డేనే అనిపిస్తుంది. అండ్ ఫ్రైడే వచ్చిన వెంటనే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసేస్తాము. అండ్ సాటర్డే సండే ఇంకా అట్లా అయిపోతాయి. మళ్ళీ మండే వస్తుంది. మండే గురించి మండే మన షోలో వచ్చినప్పుడు మాట్లాడదాము. బట్ బిఫోర్ దాట్, సో ఈ రోజు ఏం మాట్లాడబోతున్నాను అంటే, నిన్నటి నుంచి నాకు బేసిక్ గా మనం ఆఫ్టర్ 5 కానీ ఎప్పుడన్నా టైం దొరికితే ఓపెన్ చేసేది ఇన్స్టాగ్రామే కదా. సో నిన్నటి నుంచి ఇన్స్టా ఓపెన్ చేసిన దగ్గర నుంచి నాకు కనిపించేది ఒకటి 1980s ట్రెండ్. అది ఏం ట్రెండో గానీ సాగు కొడుతున్నారు ఇన్స్టాగ్రామ్ లో. నాలా ఎంతమంది ఫీల్ అవుతున్నారు? నాకు తెలిసి అందరూ అదే ఫీలింగ్ అనుకుంటా. 1980s ఏ స్టోరీ ఓపెన్ చేసినా అదే, ఫ్రెండ్స్ పోస్టులు చూసినా అదే, సెలబ్రిటీస్ చూసినా కూడా అదే పెడుతున్నారు. ఇంకా కొంచెం సేపు పోతే ఎవరు పెడితే వాళ్ళు, లైక్ ఇన్స్టాగ్రామ్ ఉన్నోళ్ళు లేనోళ్ళు కూడా మన దగ్గరకు వచ్చేసి ఈ ట్రెండ్ ఏదో ఉందంట కదా, కెన్ యూ క్రియేట్ మై ఫోటో అని చెప్పి అడుగుతారేమో. సడన్ గా నాకు ఇన్స్టాగ్రామ్ ఒక 40 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఓపెన్ చేస్తే అన్ని 80s ఫోటోసే కనిపిస్తున్నాయి. సో యాక్చువల్ గా 80s లో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అంతగా ఎక్సైటెడ్ గా మనల్ని చూసుకోవాలి ఆ కాలం ఫొటోస్ అని చెప్పి అనుకోవట్లేదు ఇప్పుడు మనోళ్ళు చేస్తున్నంతగా. సో కొంతమందిని అయితే చూశానన్నమాట, 2000 లో పుట్టింటారు జెన్సీస్, బట్ వాళ్ళు కూడా 80s ఫొటోస్ పెట్టేసి అబ్బా వాట్ ఎ డేస్, ఎంత బాగున్నాను అనుకుంటున్నారు. బ్రో, నువ్వు పుట్టింది 2000 లో 80s లో కాదు, అది ఎంత ఏఐ క్రియేట్ చేసినా పుట్టింది మాత్రం 2000s లోనే కదా. సో అది ఏఐ గురించి అండ్ అలాగే ఈ ట్రెండ్ గురించి, సోషల్ మీడియా గురించి కూడా మాట్లాడుకుందాం. మరి మీరు కూడా ఏమన్నా మాట్లాడాలనుకుంటే, ఓ డిడ్ యూ ట్రై దట్ 80s ట్రెండ్, లేదా ఇన్స్టాల్ ఏమైనా ట్రెండ్స్ ట్రై చేస్తూ ఉంటారా, కొత్తగా ఇంకా ఏం ట్రెండ్స్ జరుగుతున్నాయి, జూలెట్ మీనో 9726361966. ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, వింటూనే ఉండండి. రేడియో సురభి 107.9 FM HD3 డ్రైవ్ టైమ్ ఫన్ విత్ మీ సుష్మా.

You are tuned into Radio Surabhi 107.9 FM HD3 Drive Time వింటున్నారు విత్ మీ సుష్మా అండ్ ఈ రోజు మాట్లాడుకుంటున్నాము అబౌట్ దిస్ చాట్ జీపీటీ 80s ట్రెండ్ అనమాట. ఇన్ కేస్ మీరు ఎవరన్నా ఆలోచిస్తుంటే అసలు ఇన్స్టాలో ఎక్కువ యాక్టివ్ లేకపోయి ఉంటే అసలు 80s ట్రెండ్ ఏంటి అనుకుంటున్నారా? సో బేసిక్ గా మన నార్మల్ ఫోటోని ఏదైనా చాట్ జీపీటీకి ఇచ్చి ఇమాజిన్ మీ ఇన్ ద 80s అని చెప్పు, కన్వర్ట్ దిస్ పిక్చర్ ఇన్ టు 80s అని ఒక పెద్ద ప్రాంప్ట్ ఇచ్చేస్తే అది మన AI యూజ్ చేసి మన ఫేస్ ని రిటైన్ చేసి హెయిర్ స్టైల్ ని, క్లాత్స్ ని, లైక్ జ్యువెలరీ, బ్యాగ్ గ్రౌండ్, ఇంకా లైటింగ్, ఇవన్నీ రెట్రో స్టైల్లో 80s లో ఉన్నట్టుగా క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఇంకా మన ఇన్స్టాగ్రామ్ యువత గురించి తెలిసిందే కదా, అండ్ ఆఫ్ కోర్స్ ఇండియన్స్ గురించి తెలిసిందే కదా. సో సింపుల్ 80s లుక్ కాకుండా ఒక ఫుల్ బాలీవుడ్, టాలీవుడ్ 80s లుక్ క్రియేట్ చేసుకుంటున్నారనమాట. పెద్ద పెద్ద హెయిర్ పెట్టేసుకొని, జ్యువెలరీ పెట్టుకొని, శారీస్ అని చెప్పేసి, కూలింగ్ గ్లాసెస్, సాఫ్ట్ లైటింగ్ ఉంటుంది కదా 80s పిక్చర్స్ లో, సో అలా పెట్టుకొని, బ్యాక్ గ్రౌండ్ లో కొంచెం ఓల్డ్ స్టూడియో ఫీల్స్ వచ్చేలా పెట్టుకొని అలా క్రియేట్ చేసుకుంటున్నారనమాట. ఫైనల్ అవుట్పుట్స్ చూస్తుంటే ఇన్స్టా మొత్తం అవే పోస్ట్ చేసుకుంటున్నారు, అండ్ ఆ ఫైనల్ అవుట్పుట్ చూస్తే అమ్మో ఏంటిది నిజంగానే వీళ్ళు 80s లో ఇలా ఉన్నారా, లేకపోతే ఆ 80s లో మన మమ్మీ వాళ్ళ పిక్స్ చూస్తుంటే మనకు అనిపించేది కదా సేమ్ అలానే ఉన్నారనమాట, వీళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి తప్పిపోయి ఈ జనరేషన్ లోకి వచ్చారేమో అన్నట్టుగా అంత బాగా క్రియేట్ చేసేస్తుంది AI మరి. సో రైట్ నౌ అది బాగా పాపులర్ అయింది, అండ్ ఈ ట్రెండ్ బాగా నడుస్తుంది అనమాట. ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర నుంచి అందరూ, సెలబ్రిటీస్ గానీ అందరూ ఇది బాగా ఫాలో అవుతున్నారు. నిన్న నుంచి అయితే ఇన్స్టాగ్రామ్ మూత మోగిపోతుంది 80s ట్రెండ్ తో. సో అది సంగతి, అండ్ ఇలాంటివి చాలా ట్రెండ్స్ వచ్చాయి ఇన్స్టాగ్రామ్ లో ముందు కూడా, అండ్ ఈ ట్రెండ్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ ట్రెండ్స్ ఎందుకు స్టార్ట్ అవుతున్నాయి, మనం కూడా ఎందుకు ఈ ట్రెండ్స్ చెయ్యాలి అని చెప్పి దానిలో దూరిపోతున్నాము, ఇలా ఈ రోజు మాట్లాడుకుందాము. అండ్ మీరేమైనా ట్రెండ్స్ చేసినా డూ లెట్ మీ నో, అండ్ అలాగే ఒక చిన్న గేమ్ ఆడదాము. సో గేమ్ ఏంటంటే నేను మీకు ఒక చిన్న షార్ట్ స్టోరీ చెప్తాను, అండ్ ఆ స్టోరీ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాను అనమాట. సో ఆ స్టోరీ బాగా వింటే అందులోంచి డీటెయిల్స్ లోంచి ఒక క్వశ్చన్ అడుగుతాను. సో స్టోరీ ఏంటి అంటే, ప్రియా అనే అమ్మాయి మార్నింగ్ 8:15 కి తన ఆఫీస్ కి బయలుదేరింది. దారిలో ఒక కాఫీ షాప్ దగ్గర ఆగి కోల్డ్ కాఫీ అండ్ బ్లూబెర్రీ మఫిన్ ఆర్డర్ చేసుకుంది. పేమెంట్ చేసేసి కార్ దగ్గరికి వెళ్లిన తర్వాత తన ఫోన్ అక్కడ కౌంటర్ మీద మర్చిపోయానని చెప్పి గుర్తొచ్చి లోపలికి వెళ్లింది. అక్కడ అడిగితే క్యాషియర్ ఒక స్మైల్ ఇచ్చి తన ఫోన్ తనకి రిటర్న్ చేసేసాడు. సో ఈ స్టోరీలో ప్రియా ఎన్ని గంటలకి ఆఫీస్ కి బయలుదేరింది అని నేను చెప్పాను. డూ లెట్ మీ నో, ఒక్కసారి స్టోరీ చెప్తాను, సో ఎవరైనా విని పట్టుకొని ఉంటే, ప్రియా మార్నింగ్ ఏ టైం కి ఆఫీస్ కి స్టార్ట్ అయిందని చెప్పాను 9726361966 కి కాల్ చేసేయండి. అండ్ ఇప్పుడైతే ఇంకొక సాంగ్ వస్తుంది, వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 with me, RJ Sushma.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అండ్ మీతో ఉంది ఆర్జే సుష్మా ఆన్ డ్రైవ్ టైమ్. అండ్ ఎస్, సో ఇందాక నేను ఒక స్టోరీ చెప్పాను, ఆ స్టోరీ మళ్ళీ చెప్పేస్తాను. సో ఒకసారే చెప్తాను అండ్ ఆ స్టోరీలో నుంచి నేను చెప్పిన డీటెయిల్స్ లో ఒక క్వశ్చన్ అడుగుతాను. సో ఎవరన్నా బాగా వింటే ఆన్సర్ ట్రై చేయొచ్చు. సో ప్రియా అనే అమ్మాయి మార్నింగ్ 8:15 కి ఆఫీస్ కి బయలుదేరింది. దారిలో కాఫీ షాప్ కనిపిస్తే అక్కడ ఆగి ఒక కోల్డ్ కాఫీ అండ్ బ్లూబెర్రీ మఫిన్ ఆర్డర్ చేసుకుంది. పేమెంట్ చేసేసి కార్ దగ్గరికి వెళ్లాక తన ఫోన్ కౌంటర్ మీద మర్చిపోయానని చెప్పి తనకు గుర్తొచ్చింది. సో లోపలికి వెళ్లి అక్కడ అడిగితే వెంటనే బరిస్టా ఎవరైతే ఉన్నారో వాళ్ళు నవ్వుతూ ఓకే మీరు మర్చిపోయారు అని చెప్పి తన ఫోన్ తనకి రిటర్న్ ఇచ్చేస్తాడు. సో ఈ స్టోరీలో నేను ప్రియా ఏ టైం కి బయలుదేరింది మార్నింగ్ అని చెప్పాను. డూ లెట్ మీ నో 9726361966. అండ్ అలాగే సో డాలస్ బ్రింగ్ బపా హోమ్ దిస్ గణేష్ చతుర్థి. మీరు గణేష్ ఐడల్స్ కావాలనుకుంటే ప్రీ బుక్ చేసుకోవచ్చు విత్ ఇండియా బజార్ త్రూ ద ఇండియా బజార్ యాప్. ఐడల్స్ అవైలబుల్ అప్ టు 4 feet అండ్ మీరు ప్రీ బుక్ చేసుకోవచ్చు అబౌవ్ 15 inches గణేష్ ఐడల్స్ కూడా బిట్వీన్ August 31st అండ్ September 11th. అండ్ యూ కుడ్ విన్ ఎక్సైటింగ్ ప్రైసెస్ ఇంక్లూడింగ్ ఎ రోబోట్ వాక్యూమ్ అప్ టు 75-inch స్మార్ట్ టీవీ ఆర్ అన్ iPhone 17 Pro. సో ఇంకెందుకు ఆలస్యం, డౌన్లోడ్ ది ఇండియా బజార్ యాప్ అండ్ ప్రీ బుక్ యువర్ బప్పా టుడే. సో నేను చెప్పిన స్టోరీలో గుర్తుంది కదా ప్రియా ఏ టైం కి ఆఫీస్ కి బయలుదేరింది అని నేను చెప్పాను. అండ్ ఆల్సో ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతాను. సో ఒక మఫిన్ తీసుకుంది అన్నాను, ఆ మఫిన్ ఫ్లేవర్ ఏంటి అని చెప్పాను. డూ లెట్ మీ నో 9726361966. ఐ నో అందరూ ఆఫీస్ లో టైర్డ్ అయిపోయి ఇంటికి వెళ్తూ ఉంటే ఎందుకు మా బ్రెయిన్ కి ఇంత కష్టంగా ఉంది, మా బ్రెయిన్ ఇంత కష్టపెడుతున్నాం అనుకుంటారా. అంటే మనం ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఒక్కొక్కసారి మన 9 to 5 ఎండ్ అయిపోదు కదా, మన బ్రెయిన్ ఇంకా షార్ప్ గానే ఉండాలి. 7 అయినా 8 అయినా లాగిన్ అవ్వాల్సిందే. మళ్ళీ మనం ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పీపుల్ చేసేది అదే కదా, అక్కడ లాగ్ ఆఫ్ అయిపోయి ఇంటికి వెళ్ళి మళ్ళీ లాగిన్ అవుతాం. సో లాగిన్ అయినప్పుడు కూడా మీ బ్రెయిన్ షార్ప్ గా ఉండాలని చెప్పి ఆన్ ది వే కూడా షార్ప్ చేద్దామని చెప్పి ఈ చిన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను. డూ లెట్ మీ నో. అండ్ ఇప్పుడు ఇంకొక సాంగ్ వస్తుంది, వింటూనే ఉండండి రేడియో సురభి

You are tuned into Radio Surabhi 107.9 FM HD3 and me too on the Archie Sushma on the drive time. And yes, so నేను ఇందాక ఒక స్టోరీ చెప్పి క్వశ్చన్ అడిగాను. సో ప్రియా ఏ టైంకి బయలుదేరింది అండ్ ఏ మఫిన్ ఆర్డర్ చేసుకుంది, ఏ ఫ్లేవర్ అని అడిగాను. సో నాకు కృపాకర్ గారు ఆన్సర్ చెప్పారు, మార్నింగ్ 8:15 కి బయలుదేరింది అని చెప్పాను అండ్ బ్లూబెర్రీ మఫిన్ ఆర్డర్ చేసుకుంది అని చెప్పాను. సో ఇంకొక స్టోరీ కూడా అడిగేస్తాను. అండ్ ఏంటి అంటే, రాహుల్ అనే అబ్బాయి తన ఫ్రెండ్ అపార్ట్మెంట్ కి ఫస్ట్ టైం వెళ్లాడు. సో లిఫ్ట్ లో ఎలివేటర్ లో 6th ఫ్లోర్ ప్రెస్ చేయాల్సింది పోయి 8th ఫ్లోర్ మీద ప్రెస్ చేస్తాడు. బయటకు వచ్చి చూసుకోకుండా 604 కి వెళ్లాల్సింది, 804 కి వెళ్లి డోర్ నాక్ చేస్తాడు. సో ఒక అంకుల్ డోర్ ఓపెన్ చేసి పిజ్జా తెచ్చావా అని అడిగారు. సో అప్పుడు మన రాహుల్, సారీ అంకుల్, నేను పిజ్జా డెలివరీ బాయ్ కాదు, నేను రాంగ్ ఫ్లోర్ కి వచ్చాను, నేను వెళ్లాల్సిన ఫ్లోర్ వేరే ఉంది అని చెప్పేసి వెళ్ళిపోతాడు. సో ఇంతకీ మన రాహుల్ వెళ్లాల్సిన ఫ్లోర్ ఏంటని చెప్పాను నేను. జూలెట్ మినో 9726361966. అండ్ ఇప్పుడు ఇంకొక సాంగ్ వస్తుంది, వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ ఆర్జే సుష్మా.

0: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అండ్ మీతో ఉంది ఆర్జే సుష్మో ఆన్ ది డ్రైవ్ టైమ్. అండ్ ఎస్, నేను ఇందాక ఒక స్టోరీ చెప్పి దానిలో ఒక క్వశ్చన్ అడిగాను. సో నేను మన హీరో ఎవరైతే ఉన్నారో ఆ స్టోరీకి మన రాహుల్ ఏ అపార్ట్మెంట్ అంటే అపార్ట్మెంట్ కి వెళ్లాడు వాళ్ళ ఫ్రెండ్ ని కలవడానికి, ఒక ఫ్లోర్ కి వెళ్లబోయి ఇంకో ఫ్లోర్ కి వెళ్లాడు అని చెప్పాను. బట్ రాహుల్ వెళ్లాల్సిన ఫ్లోర్ ఏంటి అని అడిగాను. నాకు సాహితీ గారు ఆన్సర్ చెప్పారు. సాహితీ గారు ఫ్లోర్ ఒకటే కాదు, నెంబర్, ఏ అపార్ట్మెంట్ నెంబర్ కి వెళ్లాలో కూడా చెప్పేశారు. అంత బాగా వినేశారనమాట. సో మన రాహుల్ 6th ఫ్లోర్ కి వెళ్లబోయి అంటే 604 తన ఫ్రెండ్ అపార్ట్మెంట్ నెంబర్, 604 కి వెళ్లబోయి 804 కి వెళ్లాడు అని చెప్పాను. సో కరెక్ట్ ఆన్సర్ అయితే 6th ఫ్లోర్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టోరీ కూడా చెప్పేస్తాను. అను ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంటే వాళ్ళ మమ్మీ అంబ్రిల్లా తీసుకెళ్లు అని చెప్పింది. వర్షమేం పడదులే అని చెప్పి వెళ్ళిపోయింది మనలాగే కొంచెం అతెక్కు అనమాట. సో 10 మినిట్స్ తర్వాత హెవీ రెయిన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఫన్ ఏంటంటే తన బ్యాగ్ లో అంబ్రిల్లా ఆల్రెడీ ఉంది, లాస్ట్ వీక్ నుంచి తను చూసుకోలేదు. సో అలా సేవ్ అయిపోయింది అనమాట మన అను. సో ఇంతకీ తను బయటకు వెళ్లిన ఎంతసేపటికి నేను వర్షం స్టార్ట్ అయిందని చెప్పాను. అను బయటకు వెళ్లిన ఇన్ని మినిట్స్ లో వర్షం స్టార్ట్ అయిందని చెప్పాను. అది ఎవరైనా వినుంటే
1: 7.9 HD3 is your channel BNRJ Bookanad. Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, we understand the project W, effective wealth management strategies. మీ ప్రశ్నలకి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అందించే సలహాలు సమాధానాలు. ప్రాజెక్ట్ డబ్ల్యూ, వేర్ మనీ మీట్స్ క్లారిటీ. ఎవ్రీ సెకండ్ అండ్ ఫోర్త్ సండే ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3.
2: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్లాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
3: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
2: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్, వివేక్ ఫ్లవర్స్.
3: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: G3 @919-491-4514.
1: అందరికి నమస్కారం. నేను వాణి ఉప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకవర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.

You are tuned into Radio Surabhi 107.9 FM HD3 and Drive Time Vintunaru with me, RJ Sushma. And yes, నేను ఇందాక కమర్షియల్స్ కంటే ముందు ఒక చిన్న స్టోరీ చెప్పి క్వశ్చన్ అడిగేశాను. సో అను బయటకు వెళ్ళిన ఎంతసేపటికి వర్షం స్టార్ట్ అయింది అని చెప్పి నేను అడిగాను. అండ్ కరెక్ట్ గా ఆన్సర్ చెప్పింది అయితే గమ్య 10 మినిట్స్ అని చెప్పాను నేను. సో థ్యాంక్ యూ గమ్య ఫర్ ది ఆన్సర్. అండ్ ఇక్బాల్ గారు, మన ఓన్ ఇక్బాల్ గారు కూడా ట్రై చేశారు. ఇక్బాల్ గారు కొంచెం లేట్ గా చెప్పారనమాట, అంటే 10 మినిట్స్ కాదు 30 మినిట్స్ అని చెప్పారు. బట్ ఇక్బాల్ గారు థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. అండ్ నెక్స్ట్ ఇంకొక స్టోరీ చెప్తాను, అప్పుడేమన్నా కరెక్ట్ గా గెస్ట్ చేస్తారేమో ఇక్బాల్ గారు, ఇంకా వింటుంటే చూద్దాం. అండ్ దానికంటే ముందు మనం మాట్లాడుకుంటున్నాము అబౌట్ ది ఇన్స్టాగ్రామ్ ట్రెండ్స్ అనమాట. లైక్ ఇప్పుడు అయితే కరెంట్లీ లైక్ ఒక 2 డేస్ నుంచి 80s ట్రెండ్ బాగా ట్రెండ్ అయిపోతుంది. సో ఏంటి 80s ట్రెండ్ అనేది చెప్పాను. మన ఫోటోని ఏఐకి ఇచ్చి జనరల్ గా 80s లో ఎలా ఉంటుందో రీఇమాజిన్ చేసుకొని ఇవ్వమని చెప్పి అడుగుతున్నాము. సో అదనమాట. బట్ వై డూ వీ డూ దీస్ ట్రెండ్స్ ఆన్ సోషల్ మీడియా, అసలు ఎందుకు చేస్తాము అని చెప్పి నాకు అనిపించింది. సో ఒకటి ఏంటంటే అందరు చేస్తున్నారు, నేను కూడా చేయాలి. సో ఇన్స్టాలో ఒక ట్రెండ్ ఏదైనా స్టార్ట్ అయిన వెంటనే మనకు ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఒక ఫస్ట్ పర్సన్ ఫోటో చూసాం అనుకోండి, ఓకే వావ్ క్యూట్ అనుకుంటాం. అది ఇంకొక చేశారనుకోండి, నైస్ అనుకుంటాం. థర్డ్ పర్సన్ ని చూడగానే ఓకే. అండ్ దెన్ అలా అలా అలా ఒక 10-15 పీపుల్ ని చూడగానే ఓకే ఫైన్, ఇదేదో ట్రెండ్ లా ఉంది, అందరు ఇదే పెడుతున్నారు, ప్రాంప్ట్ ఏంటి అంతే. అదే ఇన్స్టాగ్రామ్ మ్యాజిక్ అనమాట. సో అసలు ఆ ఫోటో మనకి కావాలి అని చెప్పి మనం ఫస్ట్ పర్సన్ ని చూసినప్పుడు అనుకోము, ఓకే ఫస్ట్ పర్సన్ ని చూసినప్పుడు నైస్ అనుకుంటాం, సెకండ్ పర్సన్ చూసినప్పుడు కూడా నైస్ అనుకుంటాం. అదే ఒక 10 మంది చేయగానే వావ్ ఇది మనం కూడా చేయాలి, అందరు చేస్తున్నారు అని చెప్పేసి మనకు కూడా ఆ ఫోటో కావాలి అనే థాట్ వస్తుంది అనమాట. సో జస్ట్ బికాస్ ఎవ్రీబడి హ్యాజ్ ఇట్ అండ్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ ఇట్, నౌ వీ వాంట్ ఇట్ అండ్ వీ వాంట్ టు డూ ఇట్. సో నాకు 80s లుక్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనేది లేకపోవచ్చు ఫస్ట్ పర్సన్ ని చూసిన వెంటనే, బట్ అందరు చేస్తున్నారు కాబట్టి ఓకే లెట్ మీ ఆల్సో సీ మై సెల్ఫ్ అని చెప్పేసి వెళ్ళి చేసుకుంటాం అనమాట. సో ఒక ఏ క్వశ్చన్ నిన్నటి వరకు లేని క్వశ్చన్స్, నిన్నటి వరకు లేని ట్రెండ్ ని ఇన్స్టాగ్రామ్ సడన్ గా తీసుకొచ్చేస్తుంది. అండ్ దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ అండ్ సోషల్ మీడియా. సో బిఫోర్ వీ డూ దోస్ ట్రెండ్స్, అసలు మనకి ఫస్ట్ చూసిన వెంటనే చేయాలనిపిస్తే యా ఆబ్వియస్లీ చేసేయచ్చు, కానీ ఒక 10 మంది చేసిన తర్వాత చూస్తే వాడెవడో వాతలు పెట్టుకున్నాడని మనం ఎందుకు పెట్టుకోవాలనే థాట్ ఎందుకు ఎవరికి రావట్లేదు అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ థింగ్ టు డూ దోస్ ట్రెండ్స్, బట్ వై ఆర్ వీ డూయింగ్ దట్? So if we are really interested, yes, fine. But andar chestunnaru ani chestunte, then that is where we should question about us and cheppi nenu anukuntunnanu. And yes, inka dani gurinchi trends gurinchi social media gurinchi maatladukundam. Next story ku cheppestanu. సో నెక్స్ట్ ఏంటంటే విక్రమ్ ఎయిర్పోర్ట్ కి 2 అవర్స్ ఎర్లీగా వెళ్లాడు. సరే అని చెప్పి కాఫీ తీసుకుని గేట్ నెంబర్ 14 దగ్గర కూర్చున్నాడు. 30 మినిట్స్ తర్వాత ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, ఫ్లైట్ గేట్ 41 నుంచి అని చెప్పి వచ్చింది. నెంబర్ కరెక్ట్ గా చూసుకున్నాడు అండ్ గుర్తుపెట్టుకున్నాడు కూడా. సో ఓకే నేను 41 దగ్గరే ఉన్నాను అని చెప్పేసి కూర్చుండిపోయాడు. సో నేను చెప్పిన స్టోరీలో మన విక్రమ్ ఎంత ఎర్లీగా ఎయిర్పోర్ట్ కి వెళ్లాడు అని చెప్పి నేను చెప్పాను. డూ లెట్ మీ నో 9726361966. అండ్ ఇప్పుడు ఇంకొక సాంగ్ వస్తుంది, వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ RJ సుష్మా.

బ్రోకన్ బ్రో సాంగ్ వినేశారు ఫ్రమ్ ది మూవీ జనతా గ్యారేజ్ అండి. సాంగ్ వింటూ ఉంటే నాకు కూడా అలా ఏదన్నా ఒక ట్రిప్ కి వెళ్ళిపోవాలి, అందరూ అలా బైక్ వేసుకుని అలా చెట్లు మౌంటైన్స్ లో తిరగాలి అనిపిస్తుంది. కొన్ని కొన్ని జీవితంలో జరగవంటారు కదా, అలాంటి వాటిల్లో ఇవొకటి అనమాట. అలా బైక్స్ మీద ట్రిప్కి వెళ్తామంటే ఇంట్లో ఖాళీ రుతాయి అంటారు కాబట్టి ఏం చేయలేము. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ ఆర్జే సుష్మా. అండ్ ఎస్, సో నేను ఇందాక ఒక స్టోరీ చెప్పాను అండ్ దాంట్లో నేను అడిగాను మన విక్రమ్ ఎయిర్పోర్ట్ కి ఎంత ఎర్లీగా వెళ్లాడు అని చెప్పి. సో నాకు ఇక్బాల్ గారు ఈసారి కరెక్ట్ గా చెప్పారు, అంటే ఫస్ట్ అటెంప్ట్ లో చెప్పలేదు, సెకండ్ అటెంప్ట్ లో చెప్పారు, బట్ నేనేం క్లూ ఇవ్వలేదు. సో ఇక్బాల్ గారు కరెక్ట్ గా చెప్పేశారు, 2 hours ఎర్లీగా వెళ్లాడని చెప్పి చెప్పాను నేను. సో అదనమాట సంగతి. అండ్ అలాగే మనం ఈ రోజు ఇన్స్టాగ్రామ్ లో జరిగే ట్రెండ్స్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాము, ఎస్పెషలీ 80s ట్రెండ్ ఏదైతే నడుస్తుందో దాని గురించి మాట్లాడుకుంటున్నాము. అండ్ దాని గురించి అలానే మాట్లాడుకుంటూ ఉన్నాము, బట్ దానికంటే ముందు ఇంకొక స్టోరీ కూడా చెప్పేస్తాను. సో ఆ స్టోరీ ఏంటంటే, ఒకసారే చెప్తాను వినండి, అండ్ అందులో చిన్న క్వశ్చన్ అడుగుతాను, గుర్తు పెట్టుకుంటే నాకు కాల్ చేసి చెప్పేయచ్చు. సో స్టోరీ ఏంటి అంటే, మేఘల కబోర్డ్ క్లీన్ చేస్తుంటే తన ఓల్డ్ హ్యాండ్ బ్యాగ్ ఒకటి దొరికింది. తను ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక 500 rupees నోట్ దొరికింది అనమాట. అంటే డాలర్సే కాదు, అప్పుడు ఏదో యుఎస్ కి వచ్చే కొత్తల్లో మనం కొంచెం ఉంటాయి కదా అని చెప్పి ఎన్ఆర్ కూడా తెచ్చుకునే వాళ్ళం, నాలాంటి వాళ్ళు తెచ్చుకునే వాళ్ళు. సో అట్లా ఓపెన్ చేసి చూడగానే ఒక 500 rupees నోట్ దొరికింది. హ్యాపీగా అబ్బా ఎన్ని రోజులు అయిపోయింది చూసి ఎన్ఆర్ అని చెప్పేసి బయటకు తీసింది. సో అలా తన ఫ్రెండ్ వచ్చి, లాస్ట్ ఇయర్ నేను కూడా ఇలానే మనీ దాచిపెట్టుకున్నాను 500 rupees, బట్ ఏం చేయలేక మళ్ళీ ఇండియా తీసుకెళ్లి పెట్టేశాను అని చెప్పి అనింది అనమాట. సో నేను ఈ స్టోరీ మొత్తంలో తనకి 500 rupees నోట్ దొరికింది అన్నాను, బట్ ఎక్కడ దొరికింది, దేంట్లో దొరికింది అని చెప్పాను. టు లెట్ మీ నో 9726361966. అండ్ ఇప్పుడు ఇంకొక సాంగ్ వస్తుంది, వింటూనే ఉండండి. స్టే ట్యూన్ టు డ్రైవ్ టైమ్ విత్ మీ సుష్మా, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3.

You are tuned into Radio Sudupi 107.9 FM HD3 and Drive Time Lo Vintunnaru with me, Sushma. So, yes, నేను ఇందాక ఒక స్టోరీ చెప్పి మేఘలాకి ఆ 500 రూపీస్ నోట్ ఎక్కడ దొరికింది అని అడిగాను. సో నాకు మన వెరీ ఓన్ సుధా గారు కాల్ చేసేసారు అండ్ కరెక్ట్ గా చెప్పేశారు, ఓల్డ్ హ్యాండ్ బ్యాగ్ లో దొరికింది. సో అమ్మాయిలందరికీ ఆబ్వియస్లీ ఏం దొరికినా హ్యాండ్ బ్యాగ్ లోనే ఉంటాయి. అంటే పెద్ద పెద్ద వస్తువుల నుంచి చిన్న చిన్న వస్తువులు ఆ హ్యాండ్ బ్యాగ్ ఎన్ని మోస్తుందో అసలు వాటికే తెలియాలి. సో అదనమాట. అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాము అబౌట్ ది 80s ట్రెండ్ గురించి మాట్లాడుతున్నాను కదా. అంటే ఇన్స్టాగ్రామ్ లో కరెంట్లీ 80s పిక్చర్స్ ట్రెండ్ అవుతున్నాయి, ఏఐ తో మనం 80s పిక్చర్స్ క్రియేట్ చేసుకొని చేస్తున్నామని చెప్పాను. అండ్ వీఆర్ ఆల్సో టాకింగ్ ఇన్స్టాగ్రామ్ ట్రెండ్స్ గురించి, అసలు ఎందుకు చేస్తున్నాము ఏంటి అని చెప్పి. సో నేను ఇందాక చెప్పినట్టుగా మనం ఫస్ట్ పిక్చర్ చూడగానే మనకు కూడా ఈ ట్రెండ్ లో మనం ఎలా ఉంటామో చూసుకోవాలనిపిస్తే ఎస్ వీ కెన్ డూ. బట్ ఒక 10 మందిని చూసిన తర్వాత నేనెందుకు చేయకూడదు అని చేస్తుంటే, సో దాట్ ఈస్ వేర్ ఐ థింక్ వీ షుడ్ క్వశ్చన్ అబౌట్ అవర్ సెల్ఫ్ అండ్ ఎందుకు చేస్తున్నాం అనే క్వశ్చన్ అప్పుడు రైజ్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నాను. అండ్ ఇది ఒకటి, ఇది 80s ట్రెండ్ ఒకటే ఫస్ట్ కాదు. నాకు గుర్తున్నంత వరకు దేర్ వర్ ఫ్యూ మోర్ ట్రెండ్స్ ఇంతకు ముందు, లైక్ గిబ్లీ ట్రెండ్ అని ఒకటి జరిగింది అబౌట్ స్కెచ్ అనమాట, అది జరిగింది. అండ్ బిఫోర్ దాట్ చాలా విచ్ సెలబ్రిటీ డూ యూ లుక్ లైక్ అని చెప్పి, యాడ్ యూర్స్ అని చెప్పి, లేకపోతే పోస్ట్ ఏ పిక్చర్ ఫ్రమ్ 2016 ఆర్ 2002 అని చెప్పి పెడతారు. అండ్ స్పాటిఫై వ్రాప్డ్ ఫర్ ద ఇయర్ అని పెడతారు, 10 ఇయర్ ఛాలెంజ్ ఒకటి జరిగింది. సో ఇవన్నీ ట్రెండ్స్ జరుగుతూ ఉండే. అండ్ వన్స్ స్టార్ట్ అయిన వెంటనే ఓకే ఇప్పుడు అందరం ఇది చేద్దామా ఏంటి అని చెప్పేసి స్టార్ట్ చేసేస్తారు. అండ్ సమ్హౌ ఇట్ గెట్స్ కనెక్టెడ్, ఎక్కడో స్టార్ట్ అయిన ట్రెండ్ ఇంకెక్కడి వరకు నడిచిపోయి అలా పెద్ద పెద్దగా ట్రెండ్ అనేది బాగా జరుగుతూ ఉంటుంది. సో ఈ ట్రెండ్స్ గురించి ఇంకా మాట్లాడుకుందాం. అండ్ అలాగే నెక్స్ట్ స్టోరీ కూడా చెప్పేస్తాను. సో నెక్స్ట్ స్టోరీ ఏంటంటే, నేహ వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే కోసం చాక్లెట్ కేక్ ఆర్డర్ చేసింది. ఈవినింగ్ 6 కి క్యాఫేకి వెళ్లి కేక్ కలెక్ట్ చేసుకుని కార్ లో పెట్టింది. సో ఇంటికి సగం దూరం వెళ్లిన తర్వాత తనకు గుర్తొచ్చింది అయ్యో క్యాండిల్స్ లేవు అని చెప్పి, అప్పుడు మళ్ళీ వాల్మార్ట్ కి వెళ్లి క్యాండిల్స్ కొనేసింది. సో ఈ స్టోరీలో నేను కేక్ ఫ్లేవర్ ఏం చెప్పాను, టు లెట్ మీ నో 9726361966. అండ్ ఇప్పుడు కొంచెం అలా స్లోగా పీస్ఫుల్ గా ఒక సాంగ్ విందాం. వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ RJ సుష్మా.

ఎవరైనా సింగిల్స్ ఉంటే కొంచెం సేపు ఈ సాంగ్ వింటూ అలా మనం కూడా కమిటెడ్ అన్నట్టు హ్యాపీగా ఫీల్ అవుదాం. అలా ఒక వరల్డ్ లోకి వెళ్ళి మళ్ళీ బయటకు వద్దాం. ఇంకా చాలు లేవండి, బయటకు వచ్చేసాం. మీరు వింటున్నారు రేడియో సుర్భి 107.9 FM HD3 విత్ మీ ఆర్జే సుష్మా. అండ్ ఎస్, సో నేను ఇందాక ఒక స్టోరీ అడిగాను, మళ్ళీ ఆ స్టోరీ చెప్పేసి క్వశ్చన్ అడుగుతాను. సో నేహ ఫ్రెండ్ బర్త్డే కోసం అని చెప్పి చాక్లెట్ కేక్ ఆర్డర్ చేసింది. ఈవినింగ్ 6 క్యాఫేకి వెళ్లి కేక్ కలెక్ట్ చేసుకుని కార్ లో పెట్టింది. ఇంటికి సగం దూరం వెళ్లిన తర్వాత తనకు గుర్తొచ్చేసింది క్యాండిల్స్ లేవు అని చెప్పి. సో వాల్మార్ట్ కి వెళ్లి క్యాండిల్స్ కూడా తీసుకుని వచ్చింది. సో ఈ స్టోరీలో నేను కేక్ ఫ్లేవర్ ఏమని చెప్పాను, డూలెట్ మీను 9726361966 కి కాల్ చేసేయచ్చు. సో కొంచెం అలా 5 తర్వాత కూడా బ్రెయిన్ షార్ప్ గా పెట్టుకుందాం, బికాస్ యూ ఆల్ నో మళ్ళీ రేపు థర్స్డే ఫ్రైడే ఇంకా వర్క్ చేసుకునేది మనకు తప్పదు కాబట్టి అలా షార్ప్ చేసుకుందాం అని చెప్పి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ గురించి చెప్పుకుందాం కొంతసేపు. సో మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తుంటే ఇప్పుడు కంప్లీట్ గా డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే అండర్ $29 మాత్రమే. మీ స్మైల్ ని హెల్తీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ అయితే మిస్ అవ్వకండి. మీరు కాల్ చేసేయచ్చు వాళ్ళకి 9724845400 ఆర్ విజిట్ చేసేయచ్చు 3234 ఫారెస్ట్ లేన్ డాలస్ టెక్సస్. అండ్ నేను చెప్పిన స్టోరీలో నేహ ఏ ఫ్లేవర్ కేక్ ఆర్డర్ చేసిందని చెప్పాను, నాకు కాల్ చేసింది 9726361966. అమ్మో ఇన్ని నెంబర్లు తడబడకుండా చెప్పానంటే నా బ్రెయిన్ బాగానే పనిచేస్తుంది. మరి మీ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది చూసేద్దాం. వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ ఆర్జే సుష్మా.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్, అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam, and it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: Istinamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 లైవ్ టైమ్ లో మీ సుష్మా ఉంది. అండ్ ఎస్, సో నేను ఇందాక ఒక స్టోరీ చెప్పాను, నేహ ఏక్ ఫ్లేవర్ కేక్ తీసుకుంది వాళ్ళ ఫ్రెండ్ బర్త్డేకి అని చెప్పి. సో నాకు కరెక్ట్ గా శ్వేత గారు ఆన్సర్ చెప్పేశారు, చాక్లెట్ కేక్ అని చెప్పాను నేను. అండ్ ఇంకొక స్టోరీ చెప్పే ముందు మనం మాట్లాడుకుంటున్నాం అబౌట్ ది 80s ట్రెండ్స్ గురించి అండ్ ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో జరిగే ట్రెండ్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో నెక్స్ట్ నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, ఎందుకు ఈ ట్రెండ్స్ అంత అడిక్టివ్ గా ఉంటున్నాయి మనకి అని చెప్పి. సో నాకు తెలిసినంత వరకు రీజన్ ఏమనుకుంటున్నానంటే, వెరీ సింపుల్ థింగ్, వీ వాంట్ టు స్టే రిలేటబుల్, వీ వాంట్ టు స్టే లైక్ బిలాంగ్ టు ద గ్రూప్ అని చెప్పి అనుకుంటూ ఉంటాం మనం జనరల్ గా. అంటే ఎవరైనా ఏదైనా చేస్తున్నారు అనుకోండి, మనం కూడా చేద్దాము, సో దాట్ వాళ్ళు మనల్ని వాళ్ళ గ్రూప్ లోకి పెట్టుకుంటారు, అలా అనేది హ్యూమన్ కొంచెం నేచర్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ ఏదైనా ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నారు అనుకోండి, మనం కూడా వెళ్లి ఆ టాపిక్ గురించి తెలుసుకుని దాని గురించి మాట్లాడడానికి ట్రై చేస్తాము. కాలేజ్ లో ఏదైనా ఒక హెయిర్ స్టైల్ ట్రెండ్ అవుతుంటే అదే హెయిర్ స్టైల్ ఫాలో అవడానికి చూస్తాము. అండ్ ఆఫీస్ లో అందరూ ఏమన్నా స్టాన్లీ కప్స్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, అబ్బా మనం కూడా యూజ్ చేద్దాం, అందరూ ఇదే యూజ్ చేస్తున్నారు, సో దాట్ మనం కూడా వాళ్ళతో పాటు ఉండొచ్చు, వాళ్ళు కూడా అప్పుడు మనల్ని వాళ్ళ గ్రూప్ లో ఉంచుకుంటారు. ఆర్ యునో లైక్ దే టాక్ టు అస్ థింకింగ్ ఓకే వీఆర్ లైక్ అని చెప్పేసి మాట్లాడతారు అని చెప్పేసి దాట్ థింకింగ్ వీ హ్యావ్. అండ్ మన ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అనే థింకింగ్ వల్ల సో ఎంటైర్ ఇంటర్నెట్ ఏం చేస్తుంది, సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది, ఓకే వీళ్ళు చేస్తున్నారా మనం కూడా చేద్దామని చెప్పి ఒకటి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకొక రీజన్ ఏంటి అంటే క్యూరియాసిటీ. సో కొన్ని ట్రెండ్స్ అయితే ఫన్ గా ఉంటాయి, కొన్ని ఏమో క్యూరియాసిటీగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 80s ట్రెండ్ ఏదైతే ఉందో అది కొంచెం క్యూరియాసిటీ రిలేటెడ్ అనమాట. సో నేను 1980s లో పుట్టలేదు, బట్ వాట్ వుడ్ ఐ లుక్ లైక్ ఇన్ 85 ఆర్ 86, ఒక మూవీ క్యారెక్టర్ లో ఉంటే నేను ఎలా ఉంటాను, షార్ట్ హెయిర్ తో ఉంటే నేను ఎలా ఉంటాను, ఆర్ లాంగ్ హెయిర్ లో నేను ఎలా ఉంటాను, లేకపోతే ఒక డిఫరెంట్ కంట్రీలో నేను ఒక బాగా లైఫ్ లీడ్ చేస్తూ ఎలా ఉంటాను, వాట్ వుడ్ ఐ లుక్ లైక్ ఆఫ్టర్ 30 ఇయర్స్, ఇవన్నీ ఒక ఆల్టర్నేట్ యూనివర్స్ క్రియేట్ చేసుకుంటాం అనమాట మనం. సో వాట్ వుడ్ ఐ లుక్ లైక్ ఆర్ వాట్ ఇఫ్ అనే దాని మీద ట్రెండ్స్ ఎక్కువ బేస్ అయి ఉంటుంది అనమాట. సో ఈ క్యూరియాసిటీ ఏదైతే ఉంటుందో దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ మార్కెట్ అరౌండ్ దీస్ ట్రెండ్స్ అనమాట. సో అలా మన ఐడెంటిటీ రిలేటెడ్ తో స్టార్ట్ చేసి అది ఇంట్రెస్టింగ్ గా మారిపోతూ ఉంటుందన్నమాట. అలాగే ఈ 80s ట్రెండ్ కూడా ట్రెండ్ అవుతూ ఉంది కరెంట్లీ. సో ఇన్ కేసు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే, ప్రాంప్ట్ నాకు అంత తెలియదు, ప్రాంప్ట్ ఇంజనీర్ మనం ఎలాగో వర్క్ లో యూజ్ చేసేది ఏనే కాబట్టి మోస్ట్లీ కొంచెం ఆ స్కిల్స్ యూజ్ చేసుకుని వాట్ వుడ్ ఐ లుక్ లైక్ ఇన్ 1980s అని చెప్తే మనకి ChatGPT ఇస్తుందంట. బట్ ఐ డోంట్ నో హౌ సేఫ్ ఇట్ ఈస్ వెన్ ఇట్ కమ్స్ టు డేటా. ఆబ్వియస్లీ క్లౌడ్ లో స్టోర్ అవుతాయి మన పిక్స్ కాబట్టి వీ డోంట్ నో ద అథెంటిసిటీ, బట్ పీపుల్ ఆర్ హ్యావింగ్ ఫన్ డూయింగ్ దట్ ట్రెండ్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఎక్కడ చూసినా మోగిపోతుంది ఇప్పుడు. అదే సంగతి ఇంకా మాట్లాడుకుందాం. అండ్ అలాగే నెక్స్ట్ స్టోరీ కూడా చెప్పేస్తాను. నెక్స్ట్ స్టోరీ ఏంటి అంటే, కిరణ్ మార్నింగ్ ఆటో బుక్ చేసుకున్నాడు, ఇండియాలో ఉంటాడు, సో ఆటో బుక్ చేసుకున్నాడు. ఆ డ్రైవర్ పేరు రమేష్ అనమాట, అండ్ ఆటో నెంబర్ వచ్చేసి నెంబర్ 27. అలా కిరణ్ ఎక్కగానే డ్రైవర్ రైల్వే స్టేషన్ే కదా సార్ అన్నాడు. కిరణ్ షాక్ అయ్యి, లేదు నేను జిమ్ కి వెళ్ళాలి అన్నాడు. డ్రైవర్ వచ్చేసి మేబీ ఓకే ప్రీవియస్ పర్సన్ ని నేను అక్కడే డ్రాప్ చేశాను, ఇంత మార్నింగ్ వెళ్తుంటే రైల్వే స్టేషన్ అనుకున్నాను, మీలాగా జిమ్ కి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పాడు అనమాట. సో ఈ స్టోరీ మొత్తంలో నేను డ్రైవర్ పేరు ఏం చెప్పాను, డూ లెట్ మీ నో 9726361966. అండ్ ఇప్పుడు ఇంకొక సాంగ్ వస్తుంది, నా ఫేవరెట్ సాంగ్, 180 మూవీ నుంచి. వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ ఆర్జే సుష్మా.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అండ్ మీతో ఉంది ఆర్జే సుష్మా. సో ఎస్, డ్రైవ్ టైమ్ లో మనం అలా ఫన్ గా ఒక గేమ్ ఆడుతూ కంటిన్యూ అవుతున్నాము. నేను ఒక స్టోరీ చెప్పి ఆ స్టోరీలోంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాను. అండ్ ఇందాక చెప్పిన స్టోరీలో ఆటో డ్రైవర్ నేమ్ ఏంటి అని అడిగాను. అండ్ నాకు కరెక్ట్ గా ఆన్సర్ అయితే అనిక చెప్పేశారు. ఆన్సర్ ఏంటి అంటే రమేష్ అని చెప్పాను నేను ఆటో డ్రైవర్ పేరు. సో అది అన్నమాట సంగతి. అండ్ నెక్స్ట్ స్టోరీ చెప్పే ముందు వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ ఇన్స్టాగ్రామ్ ట్రెండ్ కదా, 80s పిక్చర్స్ ట్రెండ్ అవుతుంది కరెంట్లీ. అండ్ దాని గురించి మాట్లాడుకుంటున్నాము. సో అపార్ట్ ఫ్రమ్ దీస్ ట్రెండ్స్ మనం ఎందుకు చేస్తున్నామంటే, వన్ థింగ్ ఇస్ దట్ వీ డోంట్ వాంట్ టు ఫీల్ లెఫ్ట్ అవుట్ ఆర్ వీ వాంట్ టు బి ఇన్క్లూడెడ్ ఆర్ యునో రిలేటబుల్ గా ఉందాము అని చెప్పే దాని వల్ల వీఆర్ డూయింగ్ దిస్ ట్రెండ్ అని చెప్పాను. అండ్ సమ్ టైమ్స్ ఒక్కసారి ఆ ట్రెండ్ పక్కన పెడితే వీ ఆల్సో హ్యావ్ దిస్ ఫీలింగ్, అంటే ట్రెండ్ తో పాటు కూడా సమ్ టైమ్స్ మనం ఏం చేస్తామంటే, ఏదైనా ఆడియో గానీ ఏదైనా ట్రెండ్ గానీ అవుతూ ఉంది అనుకోండి, బాగా ఇలాంటి 80s గానీ ఏదైనా థీమ్ బాగా ట్రెండ్ అవుతున్నప్పుడు, ఓకే ఫస్ట్ 2 డేస్ ఎవరైనా యూజ్ చేసేసిన తర్వాత థర్డ్ డే మనకి ఇంట్రెస్ట్ వచ్చి చేద్దాం అనుకున్నా, ఆర్ థర్డ్ డే మనం ఆ ఆడియో యూజ్ చేసుకుందాం అనుకున్నా కూడా మనకి ఏ ఫీలింగ్ వస్తుందంటే, కొంతమందికి అయ్యో లేట్ అయిపోయింది, ఇది ఆల్రెడీ ట్రెండ్ అయిపోయింది 2 డేస్ నుంచి అందరూ పెట్టేశారు, ఇప్పుడు నేను పెడితే నేను ఏదో కాపీ కొట్టాను అనుకుంటారో లేకపోతే ఇంకోటి అనుకుంటారో అనుకుంటాం. సో లేట్ అయిపోయింది అనుకుంటాం. లేట్ ఫర్ వాట్? ఎగ్జామ్ కా? ఫ్లైట్కి లేట్ అయిందా? ఇంటర్వ్యూకి ఏమన్నా లేట్కి వెళ్లారా? లేదు కదా. ఇట్స్ జస్ట్ అన్ ఆడియో ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్, ఒక 12 సెకండ్స్ ఆర్ 15 సెకండ్స్ ఉండే ఆడియో, అండ్ లేకపోతే ఒక చిన్న ఫోటో ఆన్ AI దట్ వీ క్రియేటెడ్, అంటే 2 డేస్ తర్వాత చేస్తే వై డూ వీ ఫీల్ లైక్ లేట్ అయిపోయాము, ట్రెండ్ కి లేట్ అయిపోయాము, అయ్యో ఈ ట్రెండ్ బాగా ట్రెండ్ అవుతున్నప్పుడే మనం చేసేయాల్సిందేమో అని చెప్పేసి అనుకుంటాము. సో నాకు అనిపించింది ఏంటంటే, సోషల్ మీడియా క్రియేటెడ్ దిస్ వియర్డ్ అర్జెన్సీ అనమాట. అంటే ఇవన్నీ కూడా జీరో అర్జెన్సీ ఉండే థింగ్స్, ఏదైనా ఆడియో యూజ్ చేసుకోవడం ఆర్ ఏదైనా ట్రెండ్ చేయడం, బట్ సోషల్ మీడియా క్రియేటెడ్ ఇట్ లైక్ ఓకే ఇప్పుడు కరెంట్లీ ట్రెండ్ అవుతుందంటే నేను ఇంకొక 1 అవర్ లో ఇది యూజ్ చేసేసుకోవాలి, ఐ హావ్ టు స్టే రిలేటబుల్ అని చెప్పి. వెన్ ఇట్ హాస్ జీరో అర్జెన్సీ బట్ వీ వాంటెడ్ టు క్రియేట్ దాట్ అర్జెన్సీ ఫర్ అవర్సెల్స్, దెన్ ఐ థింక్ సోషల్ మీడియా ఇస్ సంథింగ్ దట్ వీ షుడ్ క్వశ్చన్, లైక్ డస్ ఇట్ రియలీ డిజర్వ్ అవర్ 10 సెకండ్స్ ఆర్ యునో 10 మినిట్స్ ఆఫ్ టైమ్ నాకున్న డేలో అని చెప్పి మనం ఆలోచించుకోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా అలా జీరో అర్జెన్సీ ఉన్న పనులు ఆన్ సోషల్ మీడియా, ఎక్కువ అర్జెంట్ గా ఏదో చేసేయాలి, అమ్మో ఇది చేయకపోతే నా డే అవ్వదు అన్నంత అర్జెంట్ గా ఏమైనా చేస్తున్నారా, ఒక్కసారి ఆలోచించుకోండి. అండ్ అలాగే నెక్స్ట్ స్టోరీ కూడా చెప్పేస్తాను. అండ్ నెక్స్ట్ స్టోరీ ఏంటి అంటే, దివ్య ఆఫీస్ కి లేట్ అవుతుందని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అయిపోయి కార్ కీస్ కోసం ఇల్లంతా వెతుకుతుంది, తన కౌచ్ కిచెన్ హ్యాండ్ బ్యాగ్ అన్ని చూసింది. సో ఎక్కడ కనిపించట్లేదు. అండ్ 5 మినిట్స్ తర్వాత ఏం రియలైజ్ అయిందంటే, అయ్యో నా ప్యాంట్ పాకెట్ లోనే ఉన్నాయి కార్ కీస్ అని చెప్పి రియలైజ్ అయిందనమాట. సో దివ్య ఎక్కడికి వెళ్తుంది అని చెప్పాను నేను, ఎక్కడికి లేట్ అవుతుంది అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అవుతుంది అని చెప్పాను. డూ లెట్ మీ నో 9726361966. అండ్ ఇప్పుడు ఇంకొక మాస్ నెంబర్ వస్తుంది ఫ్రమ్ ది మూవీ శంకర్ దాదా MBBS. వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ RJ సుష్మా.

వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అండ్ మీతో ఉంది ఆర్జే సుష్మా. సో మనం ఈ రోజు ఒక చిన్న ఫన్ గేమ్ ఆడుతున్నాము డ్రైవ్ టైమ్ లో. అలాగే సో ఫన్ గేమ్ ఏంటంటే నేను ఒక స్టోరీ చెప్పి దానిలో క్వశ్చన్స్ అడుగుతాను. ఇందాక నేను చెప్పిన స్టోరీలో నేను ఏమడిగానంటే దివ్య ఎక్కడికి వెళ్ళడానికి లేట్ అవుతుందని రెడీ అవుతూ ఉంది అని చెప్పాను. సో నాకు కరెక్ట్ గా హన్సిక ఆన్సర్ చేసేసారు. అండ్ ఆన్సర్ ఏంటి అంటే ఆఫీస్ కి వెళ్తుంది మన దివ్య. సో అది సంగతి. అండ్ నెక్స్ట్ స్టోరీ చెప్పే ముందు మనం మాట్లాడుకుంటున్నాము అబౌట్ దీస్ సోషల్ మీడియా ట్రెండ్స్ గురించి. అంటే ఏదో ఒక ట్రెండ్ అవుతూ ఉంటది. ఎప్పుడు మన వాళ్ళు ఖాళీగా ఉండలేరు కదా, ఎవ్రీ మంత్ ఒక కొత్తది తీసుకొస్తారనమాట. 80s ట్రెండ్ అని ఇప్పుడు కరెంట్ గా బాగా అవుతుంది కరెంట్లీ. లైక్ యునో మనం ఈ జనరేషన్ ఎవరైతే ఉన్నారో హౌ డు ఐ లుక్ ఇన్ 80s ఆర్ 90s అని చెప్పి చూసుకుంటున్నారో. ఐ మీన్ AI కి ఇచ్చి AI జనరేట్ చేస్తుంది 1980s లో మనం ఎలా ఉన్నాము అని చెప్పేసి. అది కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసేస్తుంది అనమాట. బ్యాక్ గ్రౌండ్ లో ఒక రెట్రో స్టైల్ పెట్టేసి ఏదో మూవీ స్టార్స్ చేసినట్టు చేస్తుంది. సో నాకు దీని గురించి మాట్లాడాలనిపించి స్టార్ట్ చేశాను అనమాట. బేసిక్ గా ఇంతకు ముందు అయితే Day 1 అండ్ Day 2 ఈ ట్రెండ్స్ జరిగేటప్పుడు ఓకే వా ఏవో చేస్తున్నారు మనం కూడా చేద్దాం అందరం చేస్తున్నారు అని చెప్పి స్టార్ట్ చేస్తాము. అండ్ Day 3 వచ్చిన తర్వాత ఓకే ఫైన్ అనుకుంటాం. Day 5, 6, 7 రాగానే అబ్బా ఇంకా చాలా బాబు ఎక్కువైపోయింది అనుకుంటాం. కానీ ఇప్పుడు రైట్ నౌ అయితే ఫస్ట్ డే స్టార్ట్ అవ్వగానే ఒక 10 మంది పెట్టగానే అబ్బో మళ్ళీ ఏదో స్టార్ట్ చేస్తారు ఇంకా చాలా బాబు ఇన్స్టా ఓపెన్ చేస్తే ఇదే వస్తుంది అని చెప్పి చాలా మంది ఫీల్ అవుతున్నారు. సో అదనమాట సంగతి. అండ్ నెక్స్ట్ మాట్లాడుకుందాము అబౌట్ ఇన్స్టాగ్రామ్స్ బిగ్గెస్ట్ డిసీజ్ అనమాట. ఫస్ట్లీ ఏంటంటే ఇవన్నీ పక్కన పెడితే కంపారిజన్ అనమాట. ట్రెండ్ వరకు ఓకే గానీ కొన్ని మూమెంట్స్ ఉంటాయి. బర్త్డే పిక్చర్స్ కానీ, వెకేషన్ కానీ, కార్ ఏదైనా కొన్నప్పుడు, ఎంగేజ్మెంట్, వెడ్డింగ్, లేదంటే ఏదైనా పర్ఫెక్ట్ మేకప్ వేసుకున్నప్పుడు, అవుట్ఫిట్స్ వేసుకున్నప్పుడు, జిమ్ రిలేటెడ్ వి పిక్స్ పోస్ట్ చేసినప్పుడు పెడతా. అలాంటి పెట్టినప్పుడు వి ఫీల్ లైక్ ఓకే ఓ వీళ్ళు ఏదో చేస్తున్నారు బట్ నేనేం చేస్తున్నాను నా లైఫ్ లో అని చెప్పి కంపేర్ చేసుకుని వి స్టార్ట్ ఫీలింగ్ లైక్ ఓకే వాళ్ళు ఎక్కడో ఉన్నారు నేను అక్కడ లేను అండ్ ఐఎమ్ జస్ట్ ఆన్ మై బెడ్ స్క్రోలింగ్ దీస్ థింగ్స్ అని చెప్పి ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటామన్నమాట. సో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఎంటర్టైన్మెంట్ కాస్త ఇన్స్టాగ్రామ్ లో కంపారిజన్ అయిపోతుంది. అండ్ సో యా కంపారిజన్ ఆపేసి ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లోనే తీసుకొని ఎవరు ఏదైనా కొంచెం సక్సెస్ అయితే హ్యాపీగా ఫీల్ అయితే బాగుంటుందేమో అనుకుంటున్నాను. అండ్ అలాగే కొన్ని థింగ్స్ వీ స్టార్ట్ డూయింగ్ ఫర్ ఇన్స్టాగ్రామ్ అంటే మనకి లైఫ్ లో చేయాలని లేకపోయినా ఇన్స్టాగ్రామ్ కోసమే చేస్తున్నాము. అండ్ అలాంటివి ఏంటి మనం ఎందుకు చేస్తున్నామో మాట్లాడుకుందాము. అండ్ అలాగే ఇంకొక స్టోరీ చెప్తాను. సో నెక్స్ట్ స్టోరీ ఏంటంటే అర్జున్ ఫ్రైడే నైట్ 9:00 కి ఒక షోకి టికెట్ బుక్ చేసుకున్నాడు మీర్జాపూర్ మూవీకి వెళ్దాము అని చెప్పేసి. అలా వెళ్లి పాప్కార్న్ తీసుకుని స్క్రీన్ 5 లోకి వెళ్లి కంఫర్టబుల్ గా కూర్చున్నాడు. సో మూవీ స్టార్ట్ అవుతుంది అనగా హీ వాజ్ వెయిటింగ్ ఫర్ మున్నా భయ్య ఎంట్రీ అండ్ జితేంద్ర కుమార్ ఎంట్రీ అంతా వెయిట్ చేస్తూ ఉన్నాడు. సో అలా అలా మున్నా భయ్య రాగానే పెద్ద పెద్దగా అరిచి మనోడు బాగా ఎక్సైట్ అయిపోయాడు అనమాట. అండ్ ఓవరాల్ గా మూవీ మొత్తం కంప్లీట్ చేసుకుని హీఈస్ లైక్ ఓకే సిరీసే బాగుందేమో అన్న ఫీలింగ్ లోకి వచ్చాడు. సో ఈ స్టోరీలో నేను అర్జున్ ఏ స్క్రీన్ లోకి వెళ్లి కూర్చున్నాడు అని చెప్పాను. డూ లెట్ మీ నో 9726361966. మీలో ఎంతమంది మీర్జాపూర్ చూసారు మూవీ? నేను నిన్ననే వెళ్లడం జరిగింది. అండ్ ఐ ఫీల్ మన అర్జున్ ఫీల్ అయినట్టుగానే అంటే నేనే కలిపాను నా ఫీలింగ్ ఆ స్టోరీలో. సిరీస్ ఈజ్ మోర్ బెటర్ ఏమో అనిపించింది. మరి మీరేమనుకుంటున్నారు మీర్జాపూర్ గురించి? ఎవరైనా చూస్తే 9726361966 అండ్ మున్నాభయ్య ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా? మున్నాభయ్య ఫ్యాన్స్ ఎక్కడ లేరంటారా? Yes, that is right. And ippudu inkok song vastundi vintune undandi Radio Surabhi 107.9 FM HD3 with me RJ Sushma.

0: You are tuned into Drive Time with me, Sushma, only on Radio Surabhi 107.9 FM HD3. అండ్ ఎస్, సో ఇందాక నేను ఒక స్టోరీ చెప్తూ మిర్జాపూర్ మూవీ గురించి చెప్పాను అండ్ మున్నా భయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ గురించి చెప్పాను. అండ్ సో నాకు నీరజ్ గారు కాల్ చేశారు అండ్ యూ వాస్ టాకింగ్ అబౌట్ గజగామిని క్యారెక్టర్ గోలు ఉంటది కదా, ఆ క్యారెక్టర్ గురించి శ్వేతా త్రిపాఠి యాక్ట్ చేశారు. అండ్ గోలుకి చాలా పెద్ద ఫ్యాన్స్ అసోసియేషన్ ఉందంట. ఓకే, నైస్. అండ్ యా, శ్వేతా త్రిపాఠి కెరియర్ గ్రాఫ్ లో చాలా మంచి హిట్స్ ఉన్నాయి అండ్ చాలా గుడ్ మూవీస్ కూడా ఉన్నాయి. షీ హ్యాస్ అ బిగ్ ఫ్యాన్ బేస్ ఇంతకు ముందు నుంచి, మీర్జాపూర్ ముందు నుంచి కూడా ఉన్నారు. బట్ మీర్జాపూర్ లో అయితే ఐ ఫీల్ లైక్ మున్నా భయ సుప్రీమసీ. అండ్ నేను జితేంద్ర కుమార్ ఫ్యాన్ ని, ఐ కాంట్ కాల్ హిమ్ జీతు భయ్య, బట్ మీరు మీ అందరి కోసం జీతు భయ్య కూడా ఫ్యాన్స్ అసోసియేషన్ ఉన్నారు. ఫర్ మీ హీఈస్ జీతు అనమాట. ఈ లైఫ్ కి ఎవరన్నా నేను భయ్య అనలేను అంటే అది మా జీతునే అనమాట. సో ఆ జీతు ఫ్యాన్స్ అసోసియేషన్ లో నేను ఒక భాగాన్నే. నేను కూడా అందుకే వన్ ఆఫ్ ది రీజన్స్ నేను మిర్జాపూర్ కి వెళ్లాను. అండ్ అఫ్ కోర్స్ అంత కాస్టింగ్ కూడా అలానే ఉంటుంది, పంకజ్ త్రిపాఠి గాని అందరూ. సో అందరి కోసం కూడా వెళ్లాను, మెయిన్లీ జీతు కోసం. అది సంగతి. మరి మీరు కూడా చూసేసారా మిర్జాపూర్? డు లెట్ మీ నో. అండ్ అలాగే నేను ఇందాక స్టోరీలో అర్జున్ 9 o'clock కి ఫ్రైడే నైట్ షోకి వెళ్లి కూర్చున్నాడు, పాప్కార్న్ తీసుకుని స్క్రీన్ 5 లోకి వెళ్లి కంఫర్టబుల్ గా కూర్చున్నాడు, మిర్జాపూర్ స్టార్ట్ అయ్యాక జితేంద్ర కుమార్ కోసం అండ్ అలాగే మున్నా భయ్య కోసం మూవీ చూస్తూ వాళ్ళు రాగానే బాగా ఎక్సైట్ అయ్యాడు అన్నాను. అండ్ మన అర్జున్ ఏ స్క్రీన్ లోకి వెళ్లి కూర్చున్నాడు అన్నాను. డు లెట్ మీ నో ఆన్సర్ ఎప్పుడైనా.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ది రేడియో స్పేస్. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio
2: Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
4: ఇప్పుడు ఇండియా ఎందుకురా,
3: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
5: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
7: ఇప్పటిదాకా నువ్వు చేసిన ఆఫర్ లెటర్లు
6: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
8: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
9: అందరికి నమస్కారం, నేను మాణి ఉప్పుల. మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకువర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. ఓన్లీ ఆన్ రేడియో శ్రవి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
10: హే బిందు, ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
11: చందు, మరి వండనా?
10: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
11: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
10: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3. అండ్ నేను రావడానికి కొంచెం గ్యాప్ వచ్చింది బికాస్ ఈగల్ వచ్చేసాయి అనమాట. ఆ ఈగల్ ఎవరో మీకు 7 o'clock కి తెలుస్తుంది. అండ్ సో నేను ఇందాక స్టోరీ చెప్తూ మీర్జాపూర్ గురించి మాట్లాడాను. లైక్ మీర్జాపూర్ ఎవరైనా చూసారా చూడకపోతే వాట్ యూ ఫీల్? నాకైతే సిరీస్ నిన్న, అంటే నిన్న కాదు మొన్న మండే షోలో ఐ వాస్ టాకింగ్ అబౌట్ వెబ్ సిరీస్ అండ్ మూవీస్ గురించి మాట్లాడుతూ ఉన్నాను. సమ్వేర్ ఐ ఫీల్ లైక్ వెబ్ సిరీస్ లే ఎక్కువ హుక్ చేస్తున్నాయి అని చెప్పి నేను అన్నాను. అండ్ ఎగ్జాక్ట్లీ నిన్న మూవీ చూసిన తర్వాత నాకు అదే ఫీల్ వచ్చింది. మీర్జాపూర్ సిరీస్ ఉన్నంతగా నాకు మూవీ అనిపించలేదు. మరి మీకేమన్నా అనిపించిందా? మీకు మూవీ బాగా నచ్చిందా? డు లెట్ మీ నో. అండ్ అలాగే మనం ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్స్ గురించి మాట్లాడుతున్నాము. సో వెన్ డు వి స్టార్ట్ డూయింగ్ థింగ్స్ ఫర్ ఇన్స్టాగ్రామ్ అని చెప్పి అన్నాను బిఫోర్. ఏంటంటే లైక్ ఏదైనా రెస్టారెంట్ కి వెళ్ళినా ఆర్ ఏదైనా ట్రిప్ కి వెళ్ళినా ఆర్ ఎక్కడికైనా ఏదైనా మంచి మూమెంట్ అవుతుంది మీ లైఫ్ లో అనుకున్నా కూడా, ఓ ఈ పిక్ తీవా, నేను అర్జెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకోవాలి, స్టోరీ పెట్టుకోవాలి, పోర్ట్రేట్ మోడ్ లో ఇంకొక యాంగిల్ లో పెట్టుతీ, ఆ రెస్టారెంట్ ని ట్యాగ్ చేయాలి, ఆ ప్లేస్ ని ట్యాగ్ చేయాలి, ఫ్రెండ్ ని ట్యాగ్ చేసేయాలి, బూమ్రాంగ్ క్రియేట్ చేయాలి. ఓకే, ఇవన్నీ ఫస్ట్ వస్తాయి, తర్వాత ఫుడ్, తర్వాత ఆ మూమెంట్, తర్వాత అవన్నీ చూసుకుంటామన్నమాట. సో ఎంటైర్ థింగ్ ఎప్పుడు రికార్డ్ చేయాలి, క్యాప్చర్ చేయాలి, ఇదే అవుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ అస్ కలెక్టింగ్ మెమరీస్ అని చెప్పి నాకు అనిపించింది. ఇట్స్ జస్ట్ వీఆర్ కలెక్టింగ్ ద ప్రూఫ్స్ దట్ దిస్ థింగ్ హ్యాపెండ్, నేను ఇక్కడికి వెళ్లాను అని చెప్పి ప్రూఫ్ కోసం ఇన్స్టాగ్రామ్ లో పెడుతున్నామా, వాట్ ఆర్ వీ డూయింగ్ అని చెప్పి అనిపించింది. బట్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ ని కూడా బ్లేమ్ చేయలేము బికాస్ ఇన్స్టాగ్రామ్ ఈజ్ ఆల్వేస్ ఫన్ కదా. ట్రెండ్స్ ఫన్ గా ఉంటాయి, రీల్స్ ఫన్ గా ఉంటాయి, ఏఐ పిక్చర్స్ కూడా ఫన్నీగా ఉంటాయి. అండ్ సమ్ టైమ్స్ ఇలా మెమరీస్ కూడా ఉంటాయి ఇన్స్టాగ్రామ్ లో మనం పిక్చర్స్ పెట్టుకోవడం వల్ల. ఒక 1 week ఆర్ 1 year ఆగిన తర్వాత చూసుకుంటే అవి మనకి మెమరీస్ లాగా కూడా అనిపిస్తాయి, ఎక్కడికి పోకుండా అక్కడే ఉంటాయి కాబట్టి. సో సమ్వేర్ ఇన్స్టాగ్రామ్ ని బ్లేమ్ చేయలేము, అలాగని మనల్ని బ్లేమ్ చేసుకోలేము. ఏదైనా కూడా బ్యాలెన్స్డ్ గా జరిగితే ఎక్కడ బ్లేమ్ చేసుకునే అవసరం ఉండదు అని చెప్పి నాకు అనిపిస్తుంది. సో అదనమాట సంగతి. అంటే ఇప్పుడు ఈ 80s ట్రెండ్ ఉంటే ఇట్స్ నాకు క్యూట్ అనిపిస్తుంది బికాస్ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ నోస్టాల్జియా అండ్ టెక్నాలజీ కదా. అంటే బాగా ఓల్డ్ ఇప్పుడు 80s ట్రెండ్ అంటే అప్పుడు మనం పుట్టలేదు కాబట్టి ఏఐ ని యూజ్ చేసుకుని వాట్ ఇఫ్ 80s లో నేను పుట్టుంటే అని చెప్పి క్రియేట్ చేసుకోవడం, ఇట్స్ యాక్చువల్లీ ఫ్యాసినేటింగ్ అనమాట ఇన్ వన్ వే. అండ్ ఆల్సో యూజింగ్ టెక్నాలజీ, ఓకే నువ్వు ఆ టైంలో లేవు బట్ హియర్ యు గో, నువ్వు ఉంటే ఇలా ఉంటావేమో అని చెప్పి మనకి చూపిస్తుంది. సో అది ఫన్ వరకు ఉంటే బానే ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. బట్ ఫ్యూ పీపుల్ ఆర్ గెటింగ్ ఇరిటేటెడ్ బికాస్ అందరూ అవే పోస్ట్ చేస్తున్నారని. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ దేర్ అకౌంట్ అండ్ దేర్ ఫన్. సో మనం ఏం చేద్దాం, కొన్ని రోజులు అలా ఎవరన్నా ఇబ్బందిగా ఫీల్ అయితే మ్యూట్ చేసేద్దాం వాళ్ళని, లేకపోతే మన ఫీల్డ్ లో కనిపించకుండా ఏదో ఒకటి చేద్దాం, అది సంగతి. అండ్ అలాగే నీరజ్ గారు ఏకాంతంగా ఉన్న సాంగ్ రిక్వెస్ట్ చేశారు ఫ్రమ్ ది మూవీ అశోక్. ఈ సాంగ్ నాకు కూడా బాగా ఇష్టం. అంటే అప్పట్లో చిన్నప్పుడు ఈ మూవీ చూస్తున్నప్పుడు అబ్బా ఎన్టీఆర్ ఏంటి అబ్రాడ్ వెళ్ళి మంచిగా సంపాదిస్తున్నాడు కదా ఎందుకంత ఫీల్ అవుతున్నాడు అనుకున్నా. బట్ ఇప్పుడు తెలుస్తుంది మీరు కూడా రిలేట్ అవుతారని అనుకుంటున్నాను. ఈ సాంగ్ అయితే వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ RJ సుష్మా.

మీరు వింటున్నారు రేడియో సుర్బీ 107.9 FM HD3 అండ్ మీతో ఉంది ఆచే సుష్మా. సో మనం కంక్లూడ్ చేయడానికి ఇంకొక 20 మినిట్స్ అయితే ఉంది అండ్ మనం మాట్లాడుకుంటున్నాము అబౌట్ ది సోషల్ మీడియా ట్రెండ్స్ గురించి, ఎందుకు ఈ ట్రెండ్స్ చేస్తున్నాం అండ్ ఆల్ ద స్టఫ్ గురించి. ఎస్పెషల్లీ దిస్ 80s ట్రెండ్ ఏదైతే నడుస్తుందో ఒక 2 డేస్ నుంచి, మనం 80s లో ఉంటే ఎలా ఉంటాము అంటే ఈ జనరేషన్ పీపుల్ 80s లో ఉన్నప్పుడు ఎలా ఉంటామని చెప్పి క్రియేట్ చేసుకుంటున్నారు. అండ్ సమ్ హౌ జస్ట్ 80s ఏ కాకుండా బ్యాక్ డ్రాప్ లో కొంచెం మూవీ రిలేటెడ్ స్టైల్లో పెట్టుకుని రెట్రో లాగా క్రియేట్ చేస్తుంది AI. సో అది ట్రెండ్ అయితే నడుస్తూ ఉంది ఇన్స్టాగ్రామ్ లో. అండ్ అలాగే మనం ఒక చిన్న ఫన్ గేమ్ ఆడుతున్నాము అండ్ దాంట్లో నేను నెక్స్ట్ చెప్పే స్టోరీ ఏంటి అంటే, స్వాతి ఆఫీస్ కి లెమన్ రైస్ తీసుకుని వెళ్ళింది అండ్ లంచ్ టైంలో బాక్స్ ఓపెన్ చేస్తే ఇడ్లీ ఉంది. కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళ ఫ్రెండ్ కి కాల్ చేసింది, అదేంటి నా ఈరోజు మనం లెమన్ రైస్ చేసుకున్నాం కదా, నా బాక్స్ లోకి ఇడ్లీ ఎలా వచ్చాయంటే స్వాప్ అయిపోయాయి మా ఫ్రెండ్ అంటే ఇంకో ఫ్రెండ్ బాక్స్ నీకు వచ్చేసింది, సో అలా నీకు ఇడ్లీ వచ్చాయని చెప్పింది. సో ఈ స్టోరీలో మన స్వాతి ఏం తీసుకెళ్లాను అని అనుకుంది కానీ ఏం తీసుకెళ్లింది ఈజీయే చెప్పేయచ్చు. 9726361966 అండ్ ఇప్పుడు ఇంకొక సాంగ్ వస్తుంది, వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ RJ సుష్మా.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అండ్ డ్రైవ్ టైమ్ లో ఆర్జే సుష్మ ఉంది ఇంకొంచెం సేపు. అండ్ ఎస్ సో ఈ రోజు మనం 80s ట్రెండ్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. అంటే ఇన్స్టాగ్రామ్ లో కరెంట్లీ 80s ది ట్రెండ్ అవుతుంది కదా, సో దాని గురించి మాట్లాడుకున్నాము. అండ్ అలాగే ఒక చిన్న ఫన్ గేమ్ కూడా ఆడుతున్నాము. అండ్ ఇందాక నేను చెప్పింది స్వాతి తన లంచ్ బాక్స్ లో ఏం తీసుకెళ్లాలనుకుంది, ఏం తీసుకొని వెళ్ళింది అని చెప్పి, తను లెమన్ రైస్ అనుకుంది బట్ తన బాక్స్ ఓపెన్ చేస్తే ఇడ్లీ ఉందన్నమాట. సో అది సంగతి. అండ్ అలాగే ఈ గేమ్ కంటిన్యూ చేసేయచ్చు. అండ్ దానికంటే ముందు ఇండియా టుడే, సో డాలస్ లో ఫుడీస్, సో వినండి, వీకెండ్ ప్లాన్స్ మేక్ దమ్ డెలిషియస్ విత్ ది గ్రాండ్ వీకెండ్ బుఫే ఎట్ ఇండియా టుడే రెస్టారెంట్. ఏ డెలిషియస్ స్ప్రెడ్ ఆఫ్ యువర్ ఫేవరెట్స్ ఇన్ ఆల్ ఇన్ వన్ ప్లేస్. అండ్ థర్స్డేస్ అయితే అంటే రేపు జస్ట్ గాట్ బెటర్ విత్ ఇర్రెసిస్టిబుల్ చాట్స్. సో వీకెండ్ అయితే బుఫే అండ్ థర్స్డేస్ అయితే చాట్. హెడ్ టు ఇండియా టుడే రెస్టారెంట్, 151 నార్త్ నోలన్ డ్రైవ్ స్వీట్ 100, South Lake, Texas 76092. India Today, come hungry and leave happy. So, adi sangati. And అలాగే ఈ రోజు యాపిల్ ఇది ఈవెంట్ అయింది కదా, సో ఐఫోన్ 18 ప్రో అది మోడల్ రిలీజ్ చేసినట్టున్నారు మరి. అండ్ సో మీరు చూసారా, వాట్ యూ ఫీల్ అబౌట్ ఐఫోన్ 18? సో కొనాలంటారా వద్దంటారా, అసలు మీకేమనిపించింది? టు లెట్ మీ నో. నేను కూడా నేను మిస్ అయ్యాను ఈవెంట్ ని, హ్యావ్ టు చెక్ ఇట్ అవుట్, లైక్ ఐఫోన్ 18 ఏమొస్తున్నాయి, ఫీచర్స్ ఏమున్నాయి, మోడల్ డిజైన్ ఎలా ఉంది ఏంటి అనేది చూడాలన్నమాట. అండ్ అది సంగతి. అండ్ ఇప్పుడు అయితే ఇంకొక సాంగ్ వస్తుంది, వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 with me, RJ Sushma.

0: You are tuned into Drive Time with me, Sushma, only on Radio Surabhi 107.9 FM #3. America lo Telugu Nestam sounds like home. And yes, manam ee Drive Time conclude chese daniki daggarloki vachesam kabatti. So, it is trend gurinchi, Instagram trend gurinchi kuda nenu conclude chesestanu. So, whatever it is, okavela ilanti trends emana jarutunnappudu, if we feel interested and somehow relatable ga undali ane thought kaakunda, if we want to see how we look ourselves, like ante manam okavela ఎయిటీస్ లో ఉంటే హౌ వాట్ వుడ్ ఐ లుక్ లైక్ అని చెప్పి ఆర్ హౌ వుడ్ ఐ లుక్ లైక్ అని చెప్పి మీకు ఆ క్యూరియాసిటీ ఉంటే దెన్ దాట్ ఈస్ సంథింగ్ వీ షుడ్ ట్రై. బట్ అందరు చేస్తున్నారు కాబట్టి నేను కూడా చెయ్యాలి, లేకపోతే నా ఇన్స్టాగ్రామ్ ఏదో అంటారు కదా రీచ్ ఏదో సంథింగ్, ఇవన్నీ తగ్గిపోతాయి అలాంటివంటే మనం దెన్ వీ షుడ్ థింక్ అబౌట్ ఇట్ అనమాట. అసలు అంత అవసరం ఉందా మనకి, డూ వీ హ్యావ్ దట్ అర్జెన్సీ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ట్రెండ్ అని చెప్పి మనం ఆలోచించుకోవాలి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఇఫ్ యూ హ్యావ్ దట్ క్యూరియాసిటీ ఓకే ఈ ట్రెండ్ లో నన్ను నేను చూసుకోవాలి ఆర్ జస్ట్ ఫన్ కోసం అనుకుంటే దెన్ దట్ ఈస్ సంథింగ్ వీ కెన్ ఆల్వేస్ ట్రై. అండ్ సమ్ టైమ్స్ ఇలాంటి ట్రెండ్స్ లో ఒకవేళ సరే ఏదో రిలేటబుల్ గా ఉందామని ఒకటి రెండు ట్రై చేసినా కూడా తర్వాత వెన్ వీ గెట్ సమ్ టైమ్ we should always think like okay phone pakkan pettesi naakando oka time unte naakem nachutundi nen em cheyalanukuntunnanu. So sometimes manakosam manam bratakadam kuda important antaru kada. So alla social media lo kaakunda phone pakkan petteste na life ela undi nen em chestunnanu and all the stuff kuda manam appudappudu chusukovalanamata. And deen gurinchi manam Monday show non stop fun lo 7 to 9 pm nen maatladali anukuntunnanu. Like why do we always stay unproductively busy ante స్లో లైఫ్ వద్దనుకుంటాము, యావరేజ్ లైఫ్ ఉండద్దు అనుకుంటాము. అండ్ వీ ఆల్వేస్ వాంట్ టు స్టే అన్ప్రొడక్టివ్లీ బిజీ, ఏమున్నా లేకపోయినా ఏదో ఒకటి చేసేయాలనుకుంటాం లైఫ్ లో. అండ్ వెన్ ఈస్ ద టైమ్ దట్ యు లివ్ ఫర్ యువర్ సెల్ఫ్ అంటే ఒక టైం వచ్చిన తర్వాత పిల్లలు అంటారు, ఆ తర్వాత ఇంకొక రెస్పాన్సిబిలిటీ అంటారు, అదంటారు ఇదంటారు ఏదో ఒకటి అంటారు. సో వెన్ ఈస్ ద టైమ్ యూ లివ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ వై డూ యూ డోంట్ వాంట్ టు do some average life and why do you always want to stay unproductively busy anedi manam Monday 7 to 9 pm maatladukundamu. Mari ee drive time lo andaru safe ga reach ayyaru illu office nunchi ani cheppanukuntunnamu. So office no baadalu kashtalu gola anta akkada pettesi endiki vacham kada happy ga relax ayi malli repatiki prep ayipodamu. And this is Sushma, until then signing off. And meer aithe em chala telus kada Radio Surabhi vintune undandi. And Radio Surabhi vinalanukunte ma app download chesukochu iOS and Android lo, or www.radiosurabhi.com lo vinachu, or 107.9 FM HD3 ki tune in avachu. And mammalni follow ayipovachu Instagram, Facebook and YouTube lo at Radio Surabhi. So adi sangati malli Monday nenu vachi mimmalni kalusukuntanu. Appati varaku andaru vintune undandi Radio Surabhi 107.9 FM HD3. This is RJ Sushma signing off.
1: We are all here for you. Everything will be fine.